ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1947, వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 11వ తేదీ సోమవారం. ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. స్టూడియోలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 39 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05:40. మీరిప్పుడు అర్చనలో క్షేత్ర దర్శన సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు.

అర్చనలో క్షేత్ర దర్శన సమాచారంతో కూడిన భక్తిగీతాలు వింటున్నారు. అమ్మల గన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. శైవ శక్తి వైష్ణవ సంప్రదాయాల సంగమంగా వెలిసిన ఈ దేవి సన్నిధి అతి సుందరం, నయన మనోహరం. దేశంలోని ఎత్తైన గోపురాలున్న క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం అది. ఇంతకీ ఏం క్షేత్రం అది అనుకుంటున్నారా? మీరు ఆలోచిస్తూ ఈ భక్తి పాట వినండి. పాట తర్వాత ఆ అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం గురించి నేను మీకు చెప్తాను. ఈనాటి క్షేత్ర దర్శనలో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్ర దర్శనం వింటున్నారు. అది ఏ క్షేత్రమో తెలుసుకోవాలంటే ముందుగా మనం స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. మీనాక్షి అంటే చేపల్లాంటి నయనాలు కలది అని అర్థం. ఒకప్పుడు ఈ స్థలాన్ని మలయద్వజ పాండ్యుడు అనే రాజు పరిపాలించేవారు. ఆయన సతీమణి కాంచనమాల. సంవత్సరాలు గడుస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో పుత్రుడి కోసం యాగం తలపెట్టారట. ఆ యాగం పూర్తయ్యే సమయానికి అగ్ని నుంచి 3 ఏళ్ల బాలిక ఉద్భవించిందట. ఆ వెంటనే ఈ బాలిక పార్వతీ స్వరూపమని, ఆమెను పరమేశ్వరుడే వివాహం చేసుకుంటారని ఆకాశవాణి గొంతు వినిపించిందట. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం క్షేత్ర దర్శనంలో.

0: అలా ఆకాశవాణి గొంతు వినిపించగానే రాజదంపతులు అగ్ని నుంచి పుట్టిన ఆ బాలికకు మీనాక్షి అని నామకరణం చేసి యుద్ధ విద్య, రాజనీతి, నాయకత్వంతో పాటు సకల విద్యలను నేర్పించారట. కొన్నాళ్లకు తన యుద్ధ నైపుణ్యాలతో ప్రపంచాన్ని జయించిన మీనాక్షి చివరకు కైలాసం మీదకు దండయాత్రకు వెళ్ళిందట. అక్కడ పరమేశ్వరుడిని చూసి తన్మయం చెందిన మీనాక్షి తాను పార్వతీదేవి స్వరూపమని అర్థం చేసుకుందట. స్వామిని పరిణయమాడాలనే కోరికను విన్నవించుకోవటంతో పరమేశ్వరుడు తానే స్వయంగా నువ్వున్న చోటికొచ్చి కళ్యాణం చేసుకుంటారని మాట ఇచ్చారట. మాట ఇచ్చినట్లుగానే కొన్నాళ్లకు శివుడు సుందరేశ్వరుడిగా ఋషులు, దేవతలతో కలిసి మీనాక్షి ఉన్న ప్రదేశానికి చేరుకుని మీనాక్షిదేవిని కళ్యాణం చేసుకుని ఆ తర్వాత సుందర పాండియన్గా పాండ్యరాజ్యాన్ని పరిపాలించారట. మరి ఇంతకీ ఆ ప్రదేశం ఏదో నేను మీకు చెప్పలేదు కదా. ఆ ప్రదేశమే తమిళనాడులోని మధురై.
1: సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు తెలిసిన భాషలో తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న ఆ భక్తురాలి హృదయానందకర అనుభూతుల్ని విందామా?

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శినిలో మధురై మీనాక్షి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మధురైలో వెలిసిన మధుర మీనాక్షి గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వైగీ నది తీరాన ఎత్తైన 14 ఆలయ ప్రాకారాల నడుమ విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో చిక్కిన అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి అమ్మ ప్రత్యేకత. తమిళనాడులోని మధురైలో ఉండే ఈ క్షేత్రాన్ని నిర్మించిన తీరును, ఆలయ వైభవాన్ని చూసి ధరించాల్సిందే. దేశంలోని ఎత్తైన ప్రాకారాలున్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందిన ఈ దివ్య క్షేత్రాన్ని పాండ్యరాజు కులశేఖరన్ నిర్మిస్తే, కాలక్రమంలో తెలుగువారైన నాయకరాజులు అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈనాటి క్షేత్ర దర్శనంలో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్ర దర్శనంలో మనం మదురై మీనాక్షి అమ్మ టెంపుల్ గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈ ఎత్తైన గోపురాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కసారి దర్శించుకుని వచ్చేశాక మళ్ళీ ఎప్పుడెప్పుడు మదురై మీనాక్షి అమ్మని చూద్దామా అని మనసు పరితపిస్తుంటుందట. అత్యద్భుతమైన శిల్పకళ ఎంత చూసినా తనివితీరదు. అప్పట్లోనే మరి ఎంతో నైపుణ్యతతో 14 ఎకరాల

ఈనాటి క్షేత్ర దర్శనంలో మనం మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈ ఎత్తైన గోపురాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కసారి దర్శించుకుని వచ్చేశాక మళ్ళీ ఎప్పుడెప్పుడు మధురై మీనాక్షి అమ్మని చూద్దామా అని మనసు పరితపిస్తుంటుందట. అత్యద్భుతమైన శిల్పకళ ఎంత చూసినా తనివి తీరదు. అప్పట్లోనే మరి ఎంతో నైపుణ్యతతో 14 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన ప్రాకారాలతో 4 ప్రధాన గోపురాలతో ఇంకో 10 చిన్న గోపురాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే ఆధ్యాత్మికతతో మనసు నిండిపోతుంది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేస్తే చాలు, ఈ స్థలానికి ఉన్న బలం వలన ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ కూడా అక్కడ ధ్యానం చేసిన వారికి వస్తుందట. ఇంకా మాట్లాడుకుందాం ఈ ఆలయం గురించి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్ర దర్శనంలో మధురై మీనాక్షి గురించి మాట్లాడుకుంటున్నాం. మీనాక్షి దేవిని మధురై పట్టపు రాణిగా పిలుస్తారు. అబ్బురపరిచే శిల్పకళతో అలరారే ఆలయ గోపురాలను దాటి లోపలికి వెళ్లే కొద్దీ పైకప్పు పైన కనిపించే సుందరమైన చిత్రాలతో పాటు స్వర్ణకమల తటాకాన్ని వీక్షించేందుకే ఎంతో సమయం పడుతుందట. అదేవిధంగా 1000 స్తంభాల మండపం, జలసేవ మండపం, అష్టశక్తి మండపం తదితరాలను తిలకించేందుకు 2 కళ్ళు చాలవు. ఇక గర్భాలయంలో ఆకుపచ్చ రంగులో చిలకతో నుంచుని దర్శనమిచ్చే మీనాక్షిదేవిని, ఆ తర్వాత సుందరేశ్వరుడితో పాటు వినాయకుడిని, కుమారస్వామిని, ఇంకా ఎక్కడా లేని విధంగా కుడికాలు పైకెత్తి నృత్య భంగిమలో ఉన్న నటరాజస్వామిని మనం ఈ ఆలయంలో చూడవచ్చు.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శనలో మధురై మీనాక్షి అమ్మ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మధురైని పాలించే రాణిగాను పిలిచే మీనాక్షిదేవిని పూజిస్తే సంతానం కలగడంతో పాటు వివాహము త్వరగా అవుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ క్షేత్రంలో వెలిసిన మీనాక్షి అమ్మవారికి పట్టాభిషేకం చేసి పదో రోజున సుందరేశ్వరుడితో జరిపే తిరుకళ్యాణాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. పరమేశ్వరుడు దేవిని వివాహమాడేందుకు ఊరేగింపుతో మీనాక్షి సన్నిధికి చేరుకునే తీరు కన్నుల పండుగగా ఉంటుంది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంతో పాటు వీధులను దీపాలతో సంప్రదాయ రంగవల్లికలతో అలంకరిస్తారు ఈ ప్రాంతం వారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ క్షేత్రం గురించి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్ర దర్శనంలో మధురై మీనాక్షి అమ్మ ఆలయం గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. అలా మొదలైన కళ్యాణ వేడుకలలో స్థానికులు భక్తులు బారులు తీరి వరుడి రాకను స్వాగతిస్తూ పాటలు పాడతారు, పూలను చల్లుతారు. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణ వేళ మహిళల పసుపు తాడును మణికట్టుకు లేదంటే మెడకు కట్టుకుని మురిసిపోతారు. వీటన్నిటితో పాటు మీనాక్షి సోదరుడైన విష్ణుమూర్తి అలగర్ కోవెల నుంచి మధురైకి చేరుకుని నవదంపతుల్ని ఆశీర్వదిస్తారు. అలాగే కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనే రథోత్సవం, వైగై నదిలో నిర్వహించే తెప్పోత్సవంతో కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలను తమిళనాడు ప్రజలు చిత్తిరై ఉత్సవం అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో దేశం నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి విమాన మార్గం ఉంది. ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఇది ఈనాటి క్షేత్ర దర్శిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 7 గంటలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విందాం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు. ఈ అంశం గురించి ఈఎంఆర్సీ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 7:30 శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు ప్రసారమవుతాయి జనరంజని కార్యక్రమంలో. 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్, 11 గంటలకు గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 12:30 8 ఫిట్, 1:20 షో టైం, 2:15

శక్తిశీలి. సాయంత్రం 5 గంటలకు ఛాయ్తో హాయ్ కబుర్లు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు లేటెస్ట్ హిట్ సాంగ్స్. 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిక్ ఫుడ్. డాక్టర్ రాధిక మల్రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రేయస్ రమేష్ సుంకసారి. 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం. 8 గంటలకు మస్తీ మజా. రాత్రి 10 గంటలకు మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాయ్పూర్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా

సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు. ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎలక్ట్రానిక్ మీడియా రీసోర్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు, ఏమేమి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు మనకు తెలియజేస్తారు. నమస్కారం రవీంద్రనాథ్ సోలోమన్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఒక విద్యార్థి కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఫార్మల్ ఎడ్యుకేషన్కి దూరమై ఎలాగైనా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలనే దృక్పథంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అప్రోచ్ అయ్యారు, విద్యాభ్యాసానికి జాయిన్ అయ్యి చదువుకుంటున్నారు. వారికి యూనివర్సిటీ తరఫున లభించే కలిగే అవకాశాల గురించి తెలియజేయండి.
1: తప్పకుండా అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరిన తర్వాత విద్యార్థులకు చదువుతో పాటు కొంత నైపుణ్యాన్ని కూడా వాళ్లకు వచ్చే విధంగా మా ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేసి ఉన్నామండి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీకు మూడు రకాల జాబ్స్ ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయి, తర్వాత వొకేషనల్ ట్రేడ్స్ ఉంటాయి. ఈ మూడు సెక్టార్స్ని అడ్రస్ చేసేటట్టు మేము 3 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని ఉన్నామండి. ఫస్ట్ వైట్ కాలర్ జాబ్స్. ఈ వైట్ కాలర్ జాబ్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS అయాన్తో మాకు ఒక ఒప్పందం మేము త్వరలోనే ఏర్పరచుకోబడుతున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాతో పాటు కూర్చొని కరికులం డిజైన్ చేస్తారు. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ జాబ్ రోల్ ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్ రోల్ ఐడెంటిఫై చేసి ఈ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్ ఏం అవసరమో ఇది మా కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తాం. రెండవది, టీచర్ చెప్పేది అకాడమిక్ సైడ్ ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేది అది ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఏ మిక్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఈజ్ దిస్ TCS అయాన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని డిజైన్ చేసిన కరికులం మా టీచర్స్ ద్వారా వాళ్ళ ఇండస్ట్రీ విజిట్తోని, వాళ్ళ ఆన్ జాబ్ ట్రైనింగ్తోని, వాళ్ళ ఇండస్ట్రీ అసైన్మెంట్స్తో ఇంటిగ్రేట్ చేసి ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ఈజ్ TCS అయాన్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ టు అడ్రస్ ది వైట్ కాలర్ జాబ్స్ అండ్ ది స్కిల్ గ్యాప్స్ ఎగ్జిస్ట్. రెండవది బ్లూ కలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ అంటే వీటికి అంత ఎక్సెప్షనల్ స్కిల్ అక్కర్లేదు అండ్ అట్ ది సేమ్ టైం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అవసరం. వీళ్ళని ఇటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని రీటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి, ఇది ఒక సెక్టార్ స్కిల్ కౌన్సిల్, వీళ్ళు రీటైలర్స్ డిఫరెంట్ రీటైలర్స్ ఆపరేటింగ్ విదిన్ తెలంగాణ వీళ్ళందరితో ఒక MOU వాళ్ళు ఏర్పడ్డారు. 56 డిఫరెంట్ రీటైలర్స్తోనే వాళ్ళకు ఒప్పందం ఉంది. అయితే అంబేద్కర్ యూనివర్సిటీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. చేసుకొని ఈ రీటైల్ ఆర్గనైజేషన్స్లో ఏవేవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో ఈ జాబ్ వేకెన్సీస్ మా దగ్గర ఇప్పుడు పిల్లలు చూస్తే అండి, మాది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ 6 రోజులు రానక్కర్లేదు. స్టూడెంట్కి మేము ఓన్లీ సండేస్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తాం, మిగతా రోజు స్టడీ మెటీరియల్ ఇస్తే తను స్టడీ మెటీరియల్ నుంచి చదువుకుంటాడు. సో ఈ ఫ్రీ టైం ఏదైతే స్టూడెంట్కి ఉంటుందో ఈ ఫ్రీ టైమ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టే అవకాశం ఉంటుంది. అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ వల్ల స్టూడెంట్కి నష్టం, అటు సమాజానికి నష్టం. కాబట్టి వీళ్లకు

0: మేమేం చేసామంటే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్స్లో జాబ్ వేకెన్సీస్లో వాళ్ళ ఫ్రీ టైంలో పనిచేస్తూ, పనిచేసినందుకు గాను వాళ్ళకు స్టైఫండ్ ఈ ఆర్గనైజేషన్స్ ఇచ్చి, 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. ఈ 3 ఇయర్స్లో వాళ్ళకు కావలసిన స్కిల్స్,
1: హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్
0: వస్తుంది వాళ్ళకు. అంటే అన్ప్రొడక్టివ్ కాకుండా హైలీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎంగేజ్.
1: విన్-విన్ సిచ్యువేషన్
0: ఫర్ ది స్టూడెంట్, ఫర్ ది ఇండస్ట్రీ.
1: కరెక్ట్.
0: ఇక్కడ మాకు మధ్యలో అంబేద్కర్ యూనివర్సిటీ ఈజ్ ఓన్లీ ఫెలిసిటేట్. మాకు దీంట్లో డైరెక్ట్ గా లాభం ఏమి, కానీ మా స్టూడెంట్స్ కి బెనిఫిట్. సో ఈ హోలిస్టిక్ అప్రోచ్ తోని మేము వీళ్ళతో ఒప్పందం పెట్టుకుని స్టూడెంట్స్ కి ఈ అవకాశాలు కలిగజేస్తా ఉన్నామండి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్, నేను మీకు చెప్పాను వొకేషనల్ ట్రేడ్స్. ఇప్పుడు మా దగ్గర సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అనే ఒక సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ద్వారా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్ అని పోచంపల్లి విలేజ్లో ఉందండి, వీళ్ళతో మేము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు యాజ్ ఏ యూనివర్సిటీ మా దగ్గర ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. వాళ్లకు ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మెకానిక్ కానీ, లేకపోతే సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ కానీ, సీసీటీవీస్ కానీ, మొబైల్ రిపేర్స్ కానీ, వీటికన్నిటికీ కొంత ట్రైనింగ్ ఫెసిలిటీస్ అవసరం. మాదేమో యూనివర్సిటీ విచ్ ఇస్ ప్యూర్లీ అకాడమిక్. ఈ ప్రోగ్రామ్స్ ప్యూర్లీ కండక్ట్ చేసేది స్వామి రామానంద. సో మనం ఇద్దరం ఒకవేళ ఒక ఒప్పందానికి వస్తే మా స్టూడెంట్స్కి మేము ఈ అవకాశాలు ఎక్స్టెండ్ చేయగలుగుతాము. సో స్టూడెంట్ మా దగ్గర చదువుకుంటూనే, వీళ్ళ దగ్గర ఓన్లీ 3 మంత్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ 3 మంత్స్లో వాళ్ళు మొబైల్ రిపేర్ టెక్నీషియన్కి కావాల్సిన స్కిల్స్, ప్లంబర్కి కావాల్సిన స్కిల్స్, ఎలక్ట్రీషియన్కి కావాల్సిన స్కిల్స్, బైక్ మెకానిక్కి కావాల్సిన స్కిల్స్, టాలీ ప్యాకేజింగ్, ఇటువంటి స్కిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏమైపోతుందంటే, అలాంగ్ విత్ దర్ అకాడమిక్స్ దే ఆర్ గెయినింగ్ సమ్ క్వాలిటీ స్కిల్స్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రొవైడ్ దెమ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ గురించి అడగాల్సిన అవసరం
1: ఉండదు.
0: తనకు తానే, తన కాలపైన నిలబడే శక్తి సామర్థ్యాన్ని మేము ప్రొవైడ్ చేసే అవకాశం ఇట్ ఇస్ త్రూ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్. ఇవన్నీ జనరల్ ప్రోగ్రామ్స్ అండి, జనరల్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. అలాంగ్ విత్ దట్ మా దగ్గర వీహబ్ అనేది ఒకటి మా క్యాంపస్లో ఉంది. వీహబ్ అంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. అది మా యూనివర్సిటీ ప్రెమిసెస్లోనే ఉంది. సో మా విసి గారు గంటా చక్రపాణి గారి ఆలోచన, ఈ వీహబ్ అనేది మన క్యాంపస్లోనే ఉంది, మరి మనం ఎందుకు వీహబ్తోని ఒక ఒప్పందానికి వచ్చి మన దగ్గర ఉన్న గర్ల్ స్టూడెంట్స్కి ఆంటర్ప్రెన్యూరల్ కేపబిలిటీస్ మనం ఎందుకు పెంపొందకూడదు, మనం ఎందుకు వాళ్ళకి ఇది ఇవ్వకూడదు అనే దాంతో ఈ వీహబ్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీన్ని మేము వీఎనేబుల్ ప్రోగ్రామ్ అంటాం. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే, 21st century స్కిల్స్ మా ఉమెన్ స్టూడెంట్స్కి మేము కలుగజేస్తాం. 21st century స్కిల్స్ ద్వారా దే కెన్ బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ టుమారో. ఇది ఒక 6 మంత్స్ కోర్స్. ఈ 6 మంత్స్ కోర్సులో కూడా మేము ఎట్లా డిజైన్ చేసామంటే అండి, 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్లో ఇది సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఎక్కడుంది. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, మీరు ఒక మంచి రేడియో ప్రోగ్రామ్ చేయవచ్చు, నేను ఒక క్లాస్ చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. మరి మీలో ఏముంది అది బయటికి తీసుకురావడానికి సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. చేసి ఇదిగో నీకు ఈ ఏరియాలో నీ బ్రెయిన్ బాగా షార్ప్ ఉంది అని చెప్పేసి ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఆ ఏరియాలో ఏ క్యారియర్ ఆప్షన్స్ ఉన్నాయో అది ఒక కెరియర్ మ్యాపింగ్ చేస్తాం. కెరియర్ మ్యాపింగ్ చేసి కెరియర్ అవేర్నెస్ చేసి ఈ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి స్టూడెంట్కి మేము ఇస్తాం. ఇవన్నీ చేయడానికి ఎక్స్పర్ట్ మెంటర్స్ వస్తారండి, ఎక్స్పర్ట్ మెంటర్స్ ఫ్రమ్ వీహబ్. వీళ్ళు వచ్చి ఈ ఫస్ట్ మాడ్యూల్లో చేసేది ఇది, అంటే అసెస్మెంట్, సైకోమెట్రిక్ అసెస్మెంట్. అసెస్మెంట్ చేసిన తర్వాత సెకండ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ మంత్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను 6 మంత్స్
1: ప్రోగ్రామ్.
0: ఫస్ట్ మంత్లో సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసి వాడి కెరియర్ ప్లాన్ అదంతా చేసిన తర్వాత బిట్వీన్ ది సెకండ్ అండ్ ది థర్డ్ మంత్ వాళ్లకు మేము ఏం చేస్తామంటే ఎక్స్పర్ట్ మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ మ్యాప్డ్ దేర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, వీ హ్యావ్ మ్యాప్డ్ వేర్ దే ఆర్ హ్యావింగ్ ది ఎక్స్పర్టీస్. నౌ వీ విల్ ప్రొవైడ్ క్లాసెస్ ఈ

0: పర్టికులర్ ఏరియాలో
1: మాస్టర్
0: ఫీల్డ్ కి సంబంధించి మాస్టర్ క్లాసెస్ వాళ్ళకు ఇస్తాం. ఇది సెకండ్ మాడ్యూల్ అంటే. తర్వాత థర్డ్ మాడ్యూల్ ఇది బిట్వీన్ 3 to 6 months. ఇది ఇంటెన్సివ్ ఇండస్ట్రీ విజిట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో వాళ్లకు కావాల్సిన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, కావాల్సిన థియరటికల్ నాలెడ్జ్ వచ్చింది. థియరటికల్ నాలెడ్జ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్. అది ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలంటే వాళ్ళకు మేము ఇండస్ట్రీ విజిట్స్ ఆర్గనైజ్ చేస్తాం అండ్ ఇంటర్న్షిప్స్ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 6 months ది స్టూడెంట్ విల్ హ్యావ్ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్. ఈ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్ ఇవ్వడానికి వి ఎనేబుల్ హిమ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అందుకనే ఈ ప్రోగ్రామ్ పేరు వి ఎనేబుల్ అని పెట్టామండి. అలాంగ్ విత్ దట్ మా దగ్గర ఒక యునిక్ ఫెలోషిప్ ఉందండి, ఆర్ రాదర్ దాన్ని స్కాలర్షిప్ అనొచ్చు, ఫెలోషిప్ అనొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ నిపుణ ఫెలోషిప్. నిపుణ అంటే నైపుణ్యం. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీడీజీస్ అంటారు. ఈ ఎస్సీడీజీస్కి మేము ఈ స్కాలర్షిప్స్ ఒకటి డిజైన్ చేశాం. సో ఎవ్రీ ఇయర్ 5,000 స్కాలర్షిప్స్ వీళ్ళకిచ్చి, ఇప్పుడు నేను చెప్పాను కదా వేరియస్ రకమైన స్కిల్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ బ్యాకింగ్ మేము త్రూ దిస్ ఫెలోషిప్ ఇస్తాం వాళ్ళకు. దీంట్లో కూడా 50% ఉమెన్ ఉండేటట్టు చూస్తున్నాం. సో 5,000 స్కాలర్షిప్స్, అవుట్ ఆఫ్ విచ్ 50% ఆర్ గివెన్ ఓన్లీ టు ఉమెన్. సో దాట్ ఇప్పుడు అనగా వి ఎనేబుల్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ఉమెన్, తగ్గిన ప్రోగ్రామ్స్ ఓపెన్ ఫర్ ఆల్. సో వీళ్ళకు ఫండింగ్ కూడా మేమే చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక హోలిస్టిక్ వే ఇన్ విచ్ వీ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇవండి మా దగ్గర యూనివర్సిటీలో జరిగే ప్రోగ్రామ్స్.
1: బాగుంది రవీంద్రనాథ్ గారు, మీరు అన్నట్టు ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న ఒక టెక్నికల్ యూనివర్సిటీ, ఐఐటీస్ కావచ్చు, బిట్స్ ప్లాన్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, అన్నమల యూనివర్సిటీ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏ స్థాయిలో వాళ్ళ స్టూడెంట్స్కి చివరి 6 నెలలు అది ప్రాక్టీస్ స్కూల్ అని కానీ ఇంటర్న్షిప్ కానీ బయటికి ఇండస్ట్రీకి పంపిస్తూ ఉంటారు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం, దానికి ధీటుగా మన బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి మీరు ఇస్తున్న ఇండస్ట్రీతో పరిచయాలు, టైఅప్ కావచ్చు, బీట్ ఇన్ వైట్ కలర్ ఆర్ బ్లూ కలర్ వొకేషనల్ కేటగిరీస్లో, అలాగే వి ఎనేబుల్ మహిళా విద్యార్థులకు ఏదైతే ఆంటర్ప్రినర్షిప్ వైపు కల్పించే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరిగా మా శ్రోతలకు మీ సలహాలు, సూచనలు ఈ అవకాశాన్ని మరింత అందిపుచ్చుకోవడానికి ఏం చెప్పదలుచుకున్నారు?
0: మీకు అవకాశాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ అవకాశాలు తీసుకునేది మీరు. మీరు మీ టైంని ఏ రకంగా ఇప్పుడు యూజ్ చేస్తారో మీ లైఫ్ టైం డిసైడ్ చేస్తుంది అది. ఈ 1 ఇయర్, ఈ 2 ఇయర్స్ నేను కష్టపడితే నేను వచ్చే 30-40 ఇయర్స్ సుఖంగా ఉంటానని మీరు అనుకుంటే, ఈ యాటిట్యూడ్ మీలో డెవలప్ చేసి ఉంటే, మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మేమే మీకు ఎర్న్ వాల్యూ లెర్న్ స్కీమ్ ఇస్తున్నాం, మేమే మీకు ఫెలోషిప్స్ ఇస్తున్నాం. చూడండి, అవకాశాలు అనేటివి ఊరికనే రావు, దానికి మీ ఎంతు కృషి మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను ఊరికనే 6 బయట కూర్చొని టైంపాస్ చేస్తాను అనుకుంటారా? లేకపోతే నాకు ఇచ్చే అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని నేను నా లైఫ్ని నేను డెవలప్ చేసుకుంటాను, నా కెరియర్, నా ఫ్యూచర్ నేను షేప్ చేసుకుంటాను అని మీరు అనుకుంటారా? అది మీపైన ఉంటుంది. సో మీకు కావాల్సిన అవకాశాలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ అవకాశాలు తీసుకునేది మీరు. కాబట్టి ఈ యాటిట్యూడ్నల్ చేంజ్ మీలో వస్తే అది మీకు మంచిది, మీ ఇంట్లో వాళ్ళకు మంచిది, సొసైటీకి కూడా మంచిది, అందరికీ మంచిది. సో ఆన్ దిస్ పాజిటివ్ నోట్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీ గురించి ఉంది, మీ యూనివర్సిటీ, కాబట్టి ఈ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి.
1: ప్రొఫెసర్ గారు చెప్పినట్టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్తున్న అవకాశాన్ని మరింతగా సద్వినియోగం చేసుకొని అందరూ అవకాశాల తారుకు లాభాలు పొంది కుటుంబ పరంగా, సామాజిక పరంగా, దేశం పరంగా అందరం కలిసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం, యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:32. శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని మీరిప్పుడు వింటారు.

0: జననంజలి కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట అభిలాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం. ఈ పాట కోసం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఆల్మాసగూడ నుండి వడ్లమణి రవికుమార్ సందేశాన్ని పంపించారు. వీరందరి కోరికపై ఈ పాట పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీగీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటని వినాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ మీకు తెలిసినప్పటికీ కూడా మరొకసారి నేను మీ అందరికీ చెప్పేస్తున్నాను. హైదరాబాద్ కోడ్ 040 జత చేసి 2324 0852 నెంబర్కి మీకు నచ్చిన పాట, మీరు ఎక్కడి నుండి సందేశాన్ని పంపిస్తున్నారనే వివరాలు మాకు తెలియజేయండి. మీరు అడిగిన పాట నేను వినిపిస్తాను. ఇప్పుడు జనరంజనిలో వినబోతున్నటువంటి పాట కులగోత్రాలు చిత్రం నుండి మాధవ పెద్ది పిఠాపురం గానం చేసిన పాట వినిపోతున్నారు. కొసరాజు గీతానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతం. ఈ పాట కోసం వనస్థలపురం సాయినగర్ నుండి బాలరాజు, రేణుక, బద్రి, హరణి, లోకేష్, సాయికుమార్, బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుండి బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, ఇంకా ఇదే పాట కోసం మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట కామారెడ్డి నుండి వీరేంద్ర కోసం ఈ పాట.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బేసిస్ ఇలా గానం చేశారు గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం కేవి మహాదేవన్. ఆ పాటను కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల నుండి లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను, చిలకనారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుండి, ఇంకా దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మాధురవి నవీన్ రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ వీరంతా కూడా కోరారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం జనరించిన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట అనుబంధం చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం సఫీల్గూడ నుండి దుర్గా సారథి సందేశాన్ని పంపించారు. ఇంకా పుట్టపక్క నుండి భవాని వెంకట్ మాస్టర్ మిథున్ కూడా ఇదే పాట కోసం సందేశాన్ని పంపించారు. ఇంకా అనుబంధం చిత్రం నుండి వేరే పాట కోసం సందేశాన్ని పంపించారు. ఎద్దుమైలార నుండి బాలకృష్ణ శారదా శ్రేణిది అఖిల్ కార్తికేయ. మరి ఒకే సినిమా నుండి రెండు పాటలు వినిపించడం కుదరదు కాబట్టి మీకోసం కూడా అనుబంధం చిత్రం నుండి ఈ పాట.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: జనరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట భైరవ ద్వీపం చిత్రంలోనిది. చిత్ర బృందం గానం చేశారు. సంగీతం శ్రీనివాసరావు, గీతానికి మాధవ పెద్ద సురేష్ సంగీతం. ఈ పాట కోసం ఖైరతాబాద్ నుండి నరసింహరావు సంహిత దీక్షిత, గచ్చిబౌలి నుండి రాజేశ్వర్ మీనా లోకేశ్వర్ విక్రాంత్ దుర్గయ్య లావణ్య లక్ష్మణ్, ఇంకా ఇదే పాట కోసం భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండయ్య అనిత సాయి యశ్వంత్ విజయకుమార్ వెంకటమ్మ నిఖిల్ తన్విక శ్రీ హర్షతేజ్ వీరందరి కోసం ఈ పాట. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ సందేశాన్ని పంపించారు భూదాన్ పోచంపల్లి నుండి మార్కండయ్య లక్ష్మి. వీరందరి కోరికపై పాట

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరణ సినీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతల ఫోన్ ద్వారా కొరణ సినీ గీతాలని 8:15 నుండి 8:45 వరకు ప్రసారమయ్యే జనరంజనిలో వినవచ్చు. ఈ రోజు ఉదయం 10:00 నుంచి 11:00 వరకు ప్రసారమయ్యే ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో శ్రోతలు 1985 నుంచి 1990 వరకు విడుదలైన చిత్రాల్లోని మంచి మంచి పాటల్ని వినాలి అని మీకు అనిపించినట్లయితే మా వాట్సాప్ నెంబర్కి సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటలు నేను వినిపిస్తాను. సమయం 8:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:15 సెకన్లు. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు కొద్ది క్షణాల్లో.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: సార్ గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: సార్ నేను యాప్రాల్ నుంచి నరసింహరావు.
0: నరసింహరావు గారు ఎలా ఉన్నారు?
1: మంచిగా ఉన్నారు సార్.
0: చెప్పండి, ఈ రోజు జనరంజన్ లో ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: సినిమా పేరు కన్నే మనిషి.
0: ఓకే.
1: ఏ దివిలో విరిసిన పారిజాతం.
0: ఓకే అండి, చాలా మంచి మెలోడియస్ సాంగ్ అడిగారు, మీకోసం ఆ పాట వచ్చేస్తుంది, వినండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హలో, నమస్కారం అండి. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం మీకు.
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలపడ సార్, దుగ్గి నాగేశ్వరయ్య సార్.
1: సరే, ఇవాళ జనరంజన్ ఏం పాట వినాలనుకుంటున్నారు?
2: ఇల్లరికం సార్, నిల్వే వాళ్ళు కన్నదానైన పాట సార్ దాంట్లో.
1: ఓకే అండి, చాలా హుషారైన పాట అడిగారు. మీకోసం జనరంజన్ లో ఈ పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని.
1: గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్?
0: బాగున్నారండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నాగమన్నెం నుంచి శ్రీరామ్ హనుమాన్ మాట్లాడుతున్నారు.
0: ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు జనరంజన్ లో?
1: కొండవీటి సింహం నుంచి. ఇయ్యండి సార్.
0: తప్పకుండా, మీకోసం మీ కుటుంబ సభ్యులందరి కోసం కొండవీటి సింహం సినిమాలో మీరు అడిగిన పాట.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుడ్ మార్నింగ్ అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం మీకు.
3: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్.
2: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ?

0: నుంచి మాట్లాడుతున్నారు.
1: నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం తాతాపుల గ్రామంలో పెడతారు. సార్ నాకు ఈ రోజు ఊరికి మనగాడు అందాల జవ్వని మందార పువ్వని అని పడతారు.
0: సరే అండి, తప్పకుండా మీకోసం ఊరికి మునగాడు సినిమాలో పాట వచ్చేస్తుంది, వినండి.

0: विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: హలో నమస్కారం అండి, జనరంజన కార్యక్రమానికి స్వాగతం మీకు.
2: నమస్కారం సార్, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
2: హైదరాబాద్ మునస్కల్పురం అండి, నా పేరు జోర్నాల బాలరాజు, మాట్లాడుతున్నాను సార్.
1: బాలరాజు గారు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నాను సార్, చాలా హ్యాపీగా ఉన్నాడు.
1: ఈ రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు జనరంజన్ లో?
2: కథానాయకుడు సినిమా సార్, అందులో దూరముద్దు పెట్టనేల దొంగ పిల్లడా, ఈ పాట చాలా అరుదుగా వస్తుంది సార్, మన జనరంజన్ లో వినాలని కోరిక.
1: ఓకే, తప్పకుండా. అరుదైన పాట అడిగారు కదా, మీకోసం కథానాయకుడు సినిమాలో మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

घंटा

మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజన్ విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:44. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా వినబోతున్న పాట శుభలేఖ. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. వేటూరి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: సినీ గీతాల్లో ఇప్పుడు వినబోతున్న పాట తారక రాముడి చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి కోటి సంగీతం.
3: అమ్మగారు అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
4: ఏంటది
3: అందరిలా చూడరుగా నన్ను మీరు?
4: అంటే
3: ఏదో నా తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
4: అయితే
3: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
4: రాదులే.
3: అంటే?
4: అంటే
3: నేనంటే
4: నువ్వంటే
3: మీకెంతో
4: నాకెంతో
3: ఇష్టం అన్నమాట.

సినీ గీతాల్లో చివరిగా వినబడుతున్నటువంటి పాట ప్రేమకు స్వాగతం చిత్రంలోనిది. ఉదిత్ నారాయణ్ మహాలక్ష్మి గానం చేశారు ఈ పాటని. చంద్రబోస్ గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: మీరింతవరకు సినీ గీతాలు విన్నారు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం సరిగ్గా 9 గంటలు. వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు హిందీలో. 10 గంటలకు ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి గృహ గణన ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సస్పెన్స్, హౌస్ సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇంటి నెంబరు, గదుల సంఖ్య, కుటుంబం వివరాలు, సౌకర్యాలు, వాహనాలకు సంబంధించిన సమాచారంతో పాటు మొబైల్ నెంబరు తీసుకుంటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 5 మరణించారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న 2, కారులోని 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో పోలీస్ పోస్టును ఢీకొట్టిన ఆత్మాహుతి దాడిలో 21 భద్రతా సిబ్బంది మరణించారు. భవనం నేలమట్టమైన ఈ ఘటనకు తెహ్రీకే తాలిబన్ కారణమని అనుమానిస్తుండగా ఎదురుకాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ప్రపంచ ఛాంపియన్ దుమ్మరాజు గుకేష్ సూపర్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంటులో 17 ఆరవ స్థానంలో నిలిచాడు. చివరి రోజు 9 రౌండ్లలో కేవలం 2 విజయాలే సాధించిన గుకేష్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మరొక కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే అధికారికంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ

ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03 దాటి 52 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ 1985 నుండి 1990 వరకు విడుదలైన చిత్రాల నుండి మంచి పాటలు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్లో. కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట అడవి దొంగ. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట వినబోతున్నారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం.

0: ఈ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్న పాట మాపల్లెలో గోపాలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాట. గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం 102.8 MHz. ఇప్పుడు వినబోతున్న పాట 2006 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. వేడరి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అయితే 1985 నుండి 1990 వరకు రిలీజ్ అయిన మూవీస్ లో నుంచి మాత్రమే సాంగ్స్ ని రిక్వెస్ట్ గా పంపిస్తే మీరు అడిగిన పాట నేను వినిపిస్తాను అని నేను చెప్పడం జరిగింది. దానికి ఇప్పుడు మనకి ఒక 2-3 రిక్వెస్ట్లు అనేవి వచ్చాయన్నమాట. కొండవీటి రాజా చిత్రం నుండి పాట కోసం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద ఆయేషా ఈ పాట కోసం సందేశాన్ని పంపించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేశారు ఈ పాటని. వేటూరి సుందరామూర్తి గీతానికి చక్రవర్తి సంగీతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబడుతున్నటువంటి పాట సింహాసనం చిత్రంలోనిది. రాజ్ సీతారాం పి సుశీల గానం చేశారు. వేటూరి గీతానికి బప్పిల హరి సంగీతం.

0: మీరు విన్న ఈ పాటని వినిపించమని కోరిన శ్రోతలు వలిగొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుండి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, ఇంకా మాకోసం ఇదే పాట అంటూ బోయినపల్లి నుంచి స్వాతి, అనుష, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, నిష, కిషోర్, రసి వీరందరి కోరికపై ఆ పాట విన్నారు.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల్లో నుంచి ఇప్పుడు వినబోతున్న పాట అత్తకేముడు, అమ్మాయికి మొగుడు చిత్రంలోనిది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట వినిపోతున్నారు. వేటూరి సుందరమూర్తి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండికృష్ణ, మలేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయిచరణ్ బృంద, చినవంతల వీరందరి కోరికపై ఈ పాట.

0: माँ जी आप कहाँ गई थी? मैंने चाय का पानी रखा था।
1: बहुओं सरकारी प्रचार वाले आए थे, वो बता रहे थे कि हाथी पाँव की दवा 10 अगस्त को सबको दी जाएगी और वो उनके सामने ही खानी है।
0: हाथी पाँव फाइलेरिया कहते हैं उसे, वो मच्छर के काटने से फैलता है, बड़ी दर्दनाक बीमारी है।
1: हाँ, पर वो कह रहे थे कि साल में एक बार दवा खाने से इससे बचा जा सकता है, लोग फिर भी मना कर देते हैं, पर इस बार सबको खाना है।
0: अगस्त 10 याद रखना बस, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార,
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
4: మీట్ ద స్టార్.
5: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 1985 నుండి 1990 వరకు విడుదలైన చిత్రాల నుంచి ఎవరిదైన హిట్స్ వింటున్నారు? మరి ఈ సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల్లోంచి పాటలు మీకేమైనా నచ్చితే మాకు సందేశం ద్వారా తెలియచేయండి. మీరు అడిగిన పాట నేను వినిపిస్తాను. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట టూ టౌన్ రౌడీ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. దాసనారాయణరావు గీతానికి రాజకోటి సంగీతం. ఈ పాట కోసం రాపర్తి ముకుందరావు గూడెం నుండి శ్రీకాకుళం గూడెం గ్రామం నుండి రాపర్తి ముకుందరావు. ఇంకా ఇదే పాట కోసం కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, రాజేశం, సరోజ్ని, ఇంకా వారి కుటుంబ సభ్యులు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల నుంచి ఇప్పుడు వినబోతున్న పాట విజేత చిత్రంలోంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమనాగమణి, ఇంకా ఇదే పాట కోసం నరసింహులు, భాస్కర్, సిరి, విహాన్, సాయితేజ, కార్తీక్, మధు, మేడ్చల్, కుమార్ బస్తీ నుంచి వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌジェネレンジェニ
1: పంతొమ్మిది వందల 1985 నుంచి 1990 వరకు విడుదలైన చిత్రాల నుంచి ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బొబ్బిలి రాజా. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి ఇళయరాజా సంగీతం. ఈ పాట కోసం ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించగలరు అంటూ బోయినపల్లి నుంచి స్వాతి, అనూష, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, నిష ఇంకా వీరి కుటుంబ సభ్యులు మార్కండేయ, దివ్య, శ్రీను, చిన్ను నిజామాబాద్ నుండి వీరందరి కోరికపై ఈ పాట

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని 2 గంటలు సమయం కేటాయించి సమీక్షించి వేగంగా అనుమతులిస్తే దేశ జీడిపికి 10% తెలంగాణ తిరిగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీనం ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రినిడోడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు రేపు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 12 బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభా పక్షాల ఉపనాయకులు పాల్గొనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఎలిపి కళ్ళ సాయగం. కృష్ణ శోభన్ బాబులతో హిట్ జోడిగా ఆడిపాడిన స్వప్న సుందరి, నేనీధరిణి నువ్వాధరిణి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ తెరమీద ప్రేమ సుమాలను పోయించిన నటి ఆమె అలనాటి అందాల నటీమణి మంజుల. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలతో పాటు ఆమె నటించిన చిత్రాల నుంచి ఆణిముత్యాల లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్. అందం అభినయంతో తెర మీద మాయ చేసిన నటి, 70వ దశకంలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన తెలుగు చలనచిత్ర హిట్ ఫైర్, గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులకు మత్తెక్కించిన

మంచిదే అంత కోపం. ఎవరైనా నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో నటీమణి మంజులు గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాల నుంచి ఆనిముత్యాలు లాంటి పాటలు మనం వింటున్నాం. బాలనేటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన మంజుల గారు తన అందచందాలు నటనతో ఆకట్టుకున్నారు. మంచి మంచి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తొలి సినిమాతోనే. శాంతి నిలయం బాలనటిగా మరి తన తొలి సినిమా, అయితే హీరోయిన్గా తొలి అవకాశం మాత్రం టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణతోనే అందుకున్నారు. అవకాశమే కాదు, తొలి సూపర్ విజయం కూడా అందుకున్నారు. తెర మీద ఆమె చేసిన అభినయంతో అందరూ కూడా ముగ్ధులయ్యారు. అలా మొదటి సినిమాతోనే కృష్ణ మంజుల హిట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల గారు. 1973లో విడుదలైన ఈ సినిమాలో మంజుల నటన, గ్లామర్ అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది. అందుకే అదే జోడీలో ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూడాలనుకున్నారు.

మాయదారి మల్లిగాడు సినిమా కోసం ఆమె చేసిన ఆ అల్లరి, ఆ చిల్పి ఇప్పటికీ మరవలేము.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. మంజులు గారి సక్సెస్ కెరీర్లో ఎక్కువ భాగం నటశేఖర కృష్ణతో చేసిన సినిమాలే చాలా ప్రజాదరణ పొంది విజయం సాధించినవి కావటం విశేషం. రక్త సంబంధాలు, దేవుడు లాంటి మనిషి, భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు, అలాగే అల్లూరి సీతారామరాజు సినిమాలో చంద్రమోహన్ గారితో జోడీగా నటించారు. అయితే అన్ని సినిమాలు కూడా భారీ విజయాలు సాధించినవి కావటం చాలా ప్రాధాన్యత అన్నమాట. చాలా కీ రోల్ ప్లే చేశారు. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కూడా ఆమెకు పేరుందన్నమాట. అందులో అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చరిత్రకి చరిత్ర అన్నమాట. వీరిద్దరు జోడీలో వచ్చిన సినిమాల్లోని పాటలు కూడా ఓ రేంజ్లో అందరినీ బాగా అలరించాయి, ఆణిముత్యాలుగా నిలిచాయి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో నటిమణి మంజుల గారి జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కూడా కథనాయికగా వారి సరసన నటించినప్పటికీ హీరో కృష్ణ శోభన్ బాబులు యువ హీరోలుగా అగ్రప్రధాన వెలుగుతున్నారు. వారికి తోడు ఈ అందాల రాణి జతకట్టడంతో తెర మీద కాజల్ పంట పండిందన్నమాట. ఇక హీరో శోభన్ బాబు మంజుల గారిది కూడా మరి ఒక మంచి జోడీగా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఆ వివరాలు కూడా చెప్తా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రేక్షకులు థియేటర్కు రావాలంటే ఎప్పుడు కూడా కొత్తదనం చూపించాలి అన్ని విషయాల్లోనూ మేకర్స్. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. అలా మంచి గ్లామర్, అభినయం, ఆకట్టుకునే రూపం, కళ్ళల్లో చిలిపితనం, ఇవన్నీ మంజుల గారి సొంతం. అందుకే ఆమె సినిమాలకు ఫిదా అయ్యారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: కథానాయికగా అవకాశం వచ్చిన తొలి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో అగ్రశ్రేణి హీరోయిన్గా ఎదిగిపోయారు మంజుల గారు. ఆ వెంటే అగ్ర కథానాయకులందరితోనూ కూడా సినిమాతో అందరి మెప్పించారు. వరుస అవకాశాలు కూడా వచ్చాయి. మంచి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. 1974లో హీరో శోభన్ బాబుతో మంచి మనుషులు సినిమాతో కలిసి నటించారు. వారిద్దరి కాంబినేషన్లు వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా అది. మరి మొదటి సినిమాతోనే సంచలన విజయం నమోదు చేసుకున్నారు. ఆ కథ కథనం అందులో ఉన్నటువంటి అభినయం తర్వాత అప్పటికే మరి హీరో శోభన్ బాబు గారు జైత్రయాత్ర సాగిస్తున్నారు. ఆ సమయంలో వారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు వరుసగా విజయం సాధిస్తున్న తరుణం అన్నమాట. సో కొత్త జంట, కొత్త హీరోయిన్గా మరి వీరిద్దరు కాంబోలో, సూపర్ స్టార్ కృష్ణతో కాంబోలో వచ్చిన సినిమాలు విజయవంతం అవుతున్నాయి. అలాగే వీరి కాంబినేషన్ కూడా మంచి క్రేజీ ఏర్పడిందనమాట. మొదటి సినిమా సంచలనమైంది. అందులో ఉన్నటువంటి పాటలు కూడా సూపర్ డూపర్గా సక్సెస్ అయ్యాయి. పాటలు కూడా ఎంత ప్రజాదరణ పొందాయంటే చెప్పలేం. కార్యక్రమం ముందు ఆ పాట వేశాం. ఆ తర్వాత ఆ సినిమా ఊపుతోనే మంజుల శోభన్ బాబు జోడీలో చాలా సినిమాలు తెరకెక్కాయి. మరి ఆ సినిమాలన్నీ కూడా మంచిగా సక్సెస్ అయ్యాయి. పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి అన్నమాట.

మంజుల గారు, సోర్మబు గారు కలిసి నటించిన విజయవంతమైన చిత్రాలను చూస్తే అందరూ మంచివారే. పిచ్చి మహారాజు, జీవదొంగ, ఇద్దరూ ఇద్దరే, మునగాడు, గడిసిపిల్లోడు, గుణవంతుడు లాంటి సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి, మంచి పేరు తెచ్చిపెట్టాయి మంజుల గారికి.

0: గుర్తుకొస్తున్న కార్యక్రమం మనం వింటున్నాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి.

0: ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయిలో మనం ఈరోజు మండే స్పెషల్ యాక్ట్రెస్ మంజుల గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన కెరియర్ తొలినాళ్ళలో అప్పటికే అగ్ర హీరోలుగా వెడితెర వెలుపులుగా వెలుగుతున్నటువంటి అకిని నాగేశ్వరరావు గారు, తర్వాత ఎన్టీఆర్ గారితో కూడా ఆమె సినిమాలు తీశారు, హిట్స్ సాధించారు. అయితే ఏఎన్ఆర్ విషయంలో మాత్రం చిన్న సినిమాతో ఆమె కెరియర్ మొదలైంది. వారిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత చిన్న పాత్రతో మొదలైనటువంటి ఆమె యొక్క కెరియర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో హీరోయిన్ దాకా ఎదిగి మరి హీరోయిన్గా చేసినటువంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి, మంచి ప్రజాదరణ పొందాయి. సూపర్ జోడిగా కొన్ని సినిమాలు మాత్రమే చేశారు. అయితే దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రియ సినిమాలు బాగా ఆడాయన్నమాట. అది అందులో బంగారు బొమ్మలు సినిమాలోని పాటలు మాత్రం చాలా ప్రత్యేకం.

ఇక వెండితెర విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్ గారితో మంజుల గారు తొలిసారిగా హీరోయిన్గా నటించిన సినిమా వాడేవీడు, ఆ తర్వాత చాణక్య చంద్రగుప్త, పల్లెటూరి చిన్నోడు, మనుషులంతా ఒకటిలో ఒక పాటలో, ఒక హిట్ పాటలో ఆమె నటించిన నటన మరి అద్భుతంగా చెప్పవచ్చు. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ అనమాట. వాడేవీడు సినిమా నుంచి కెరీర్ మొదలైంది, అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. ఇలా అందరు అగ్రహీరులతో మంచి మంచి సినిమాలు తీశారు తక్కువ సమయంలో, అయినప్పటికీ ది బెస్ట్గా ఆమె కెరీర్ అని అనిపించుకున్నారు. అంత మంచి నటి, అందాల అభినయ కళాకారిణి ఆమె.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. వైవిధ్యమైన నటన, ప్రేక్షకులకు కావలసిన నవరసాలను మంజుల గారు నటన రూపంలో ఇచ్చారు. అందుకే హీరోలందరితోనూ నటించి మోస్ట్ గ్లామర్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అంతే స్థాయిలో మంచి సక్సెస్ను కూడా సొంతం చేసుకున్నారు. మగాడు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ, ఇలా ఎన్టీఆర్తో కలిసి చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించినవే కావటం విశేషం. అలా తన కెరీర్ని వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అద్భుతమైన నటన, అసాధారణ ప్రతిభకు తోడు తన అందచందాలు, వరుస విజయాలతోనే బోలుడు అవకాశాలు వచ్చాయి మంజుల గారికి. చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టాయి. కెరీర్ని అద్భుతంగా మలుచుకున్నారు. తన సినిమాల పరంగా, సక్సెస్ పరంగా 90% విజయం సాధించారంటే ఆమె యొక్క నటన ఎలా ఉందో, ఆమె యొక్క అభినయం ఎలా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

0: మీరింతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ప్రేమలో పావని కళ్యాణ్ సినిమా కోసం హరిహరన్ గోపికా పూర్ణిమ పాడింది. సంగీతం కంటాడి కృష్ణ. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి, సోషల్ అవేర్నెస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం. మరి ఈరోజు మంచి కంటెంట్, ఇది మనకందరికీ అవసరమైనటువంటి అంశం. బిజీ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి పెరిగిపోయి విశ్రాంతి కరువైపోయింది. ఏమాత్రం సమయం దొరికినా కాస్త ప్రశాంతంగా ఉందామన్నా ఏవేవో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుండి డైవర్ట్ అయ్యి ఉల్లాసంగా గడపాలంటే మంచి సంగీతము, పాటలు వినాలి, లేదా వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో పాల్గొనాలి. మళ్ళీ పునరుత్తేజం కావాలంటే మాత్రం ఖచ్చితంగా రిలాక్సేషన్ అవసరం. ఆ వైపు కూడా ఆలోచించాలి, ఆ వైపు కూడా మనం అవేర్నెస్ కలిగించాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడితో కృంగిపోయి జీవితంలో చాలా కోల్పోయిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. ఇది కూడా కంపల్సరీ అవసరం అన్నమాట లైఫ్లో. ఇదే అంశం గురించి మరింతగా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మహర్షి సినిమా కోసం హేమచంద్ర వైష్ణవి పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, మన వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మానసిక ప్రశాంతత ఎలా ఈ మనం పొందాలి, దానికోసం ఏం చేయాలి, ప్రశాంతత కరువు అయితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ప్రశాంతత కరువు అయితే విచక్షణ కోల్పోతారు, కోపం, చిరాకు, అలసట, విసుగు లాంటివి ఏవేవో ఆవహిస్తాయి. వాటన్నిటిని అధిగమించాలంటే రిలాక్సేషన్ చాలా చాలా అవసరం. ఏ ఒత్తిడి లేకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆటోమేటిక్గా ఆలోచన శక్తి పెరుగుతుంది, మెదడు పనితీరు కూడా పెరుగుతుంది, ఆనందంగా జీవించగలుగుతాము. అలాగని పనిచేసే చోట కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఏ పని చేయకపోతే ఇంకా అంతే సంగతులు, తెలిసిందే కదా. కానీ పని ఒత్తిడి సర్వసాధారణమని గ్రహించాలి. ప్రతిసారి మనల్ని మనము తెలుసుకుంటూ పని చేస్తూ వెళితే కాస్త రిలాక్సేషన్ వచ్చినట్లే. మనం కొన్ని తెలుసుకోలేని విషయాలు, తర్వాత కొన్ని పట్టించుకోలేని అంశాలు చాలా చాలా ఉంటాయి. వాటి వల్ల కూడా మానసిక ఒత్తిడికి గురవుతాము, చేసే పని సరిగ్గా చేయలేము. సో ఇవన్నిటి మీద కూడా మనకు కొంచెం అవగాహన అనేది ఉంటే ఖచ్చితంగా ఎంత పని ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, తర్వాత ఎలాంటి ఆలోచనలు పట్టి పీడిస్తూ ఉన్నా కూడా మనసుని కాస్త కుదుట పెట్టేటువంటి మార్గం మనకు దొరుకుతుంది. ఏమంటారు? ఎస్. మరింత సమాచారం ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం, వింటూ ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మనల్ని మనం ఎలా చైతన్యం చేసుకోవాలి, ప్రశాంతతను ఎలా పొందాలి, దాన్ని ఏవైనా సమస్యలు ఉంటే, ఒత్తిడి ఉంటే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకంతో కూడినటువంటి ప్రశాంతత మరి చాలా ప్రమాదం. ఎందుకంటే తన పని తాను చేసుకోలేని స్థితి రాకూడదు ఎవరికైనా కూడా. అది సోమరితనం కిందకి వస్తుంది. సోమరితనం మనిషి ఉన్నతిని డౌన్ చేస్తుంది. ఏ పని చేస్తే మనసు ప్రశాంతంగా స్థిమితంగా హాయిగా ఉంటుందో ఆ పనులనే చేయాలి. కండిషన్ లేని రిలాక్సేషన్ చూసుకోవాలి. మొక్కుబడిగా కాదు, మొక్కుబడిగా చేస్తే అది కూడా స్ట్రెస్గానే ఉంటుందన్నమాట. వారం రోజులు రోజంతా కష్టపడి అలసిన మనసును మరి సాంత్వన చేకూరాలంటే మరి దానికోసం వచ్చిన అందమైన మనకు నచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పనులు చేస్తూ మనకు ఆహ్లాదకరంగా అనిపించేటువంటి వాతావరణంలో అలా అలా గడిపితే మరి కాస్తైనా రిలాక్సేషన్ దొరుకుతుంది. ఏదైనా కూడా కండిషన్ అంటే నేను ఇలా చెయ్యాలి అని

చేస్తే అది ప్రశాంతత కాదు అనమాట. ఇది అంశం గురించి ఇంకాస్త మాట్లాడుకుందాం, ఎందుకంటే సమయం కూడా తక్కువగా ఉంది. సో మనం ప్రశాంతత కావాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలని అనుకోకుండా ప్రశాంతత కోసం కాస్త రిలాక్సేషన్, మనసు ఎలా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందో, మనసు ఎటువైపైతే పరిగెడుతుందో ఆ పరిగెడుతున్నటువంటి అంశం గురించి కాస్త ఆలోచిస్తే హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, మళ్ళీ రీ ఎనర్జీ వస్తుంది. ఏమంటారు? వింటూ ఉండండి ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కోసం శ్రేయా ఘోషాల్ ధనంజయ్ పాడిన పాటిది.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: మీరు ఇంతవరకు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. ఢిల్లీ నుంచి రిలే వెళ్తున్న కారణంగా తెలుగులో వార్తలు ప్రసారం కావట్లేదు, చింతిస్తున్నాము.

హిట్ సాంగ్స్లో మీరు విన్న ఆ పాట కంచె సినిమా కోసం అభయ్ జోధ్పూర్కర్ శ్రేయా ఘోషల్ పాడింది. ఇతర చిన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చిరంతన్ భట్. ఇప్పుడు విందాం తండ్రిల సినిమా కోసం నకేష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పాడిన సిరిమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం సూపర్ హిట్ సాంగ్స్.

చిరంతన్ భట్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ పాడిన యుగళగీతం విన్నారు. గీత రచన సిరిమిల్ల సీతారామ శాస్త్రి, చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. సూపర్ హిట్ సాంగ్స్లో ఇప్పుడు విందాం. గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడింది. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం అసెస్ తమన్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మనం వింటున్నాం సూపర్ హిట్ సాంగ్స్.

మిరాయి సినిమా నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు విందాం సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం రమణ గోగుల మధుప్రియ పాడిన పాట. సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్స్ శిశిరులియో.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట 10 నిమిషాలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

గౌరవనీయులు, భారత ప్రధాని రిలే ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారం కావట్లేదు. షో టైం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.

0: ఆకాశవాణి వివిధ వార్త కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగితమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాటది. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చిత్రం లారీ డ్రైవర్. షో టైం కార్యక్రమం వింటున్నాం. ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి గారి రిలే ప్రోగ్రాం వల్ల మధ్యాహ్నం 12:30 ప్రసారం కావలసిన వార్తలు ఈ మధ్యాహ్నం 3:00 ప్రసారమవుతాయి. అలాగే 1:10 ప్రసారం కావలసిన ప్రాంతీయ వార్తలు మధ్యాహ్నం 3:10 ప్రసారమవుతాయి. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. మనం వింటున్నాం షో టైం.

బద్రి సినిమా నుంచి రమణ గోకుల సునీత పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం షో టైం. ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324 08 నెంబర్కు వాట్సాప్ చేయండి.

శ్రోతలంతా ప్రశ్నల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రశ్న వచ్చేస్తుంది, అలైస్ అడ్వెంచర్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసిందెవరు? ప్రశ్న మరొకసారి, అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసిందెవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు లభించి ఆసక్తి వెళ్ళిపోదాం. మంచి మంచి పాటలు, మంచి మంచి ప్రశ్నలు వింటూ

ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాటది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చిత్రం ఆహ్వానం. షో టైం కార్యక్రమంలో మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం చాలామంది పంపించారు. సరైన సమాధానం పంపించిన వాళ్ళు హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, అలాగే నిజాంపేట్ గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు శిరువాణి నెహాన్ రవి రాధిక త్రికోక్ నవీన్ సౌమ్య శ్రీరామదాస కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ వీరు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి ఆన్సర్ చేశారు. అలాగే మరొక శ్రోత భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, అలాగే పెడ నుంచి అప్పలరాజు, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. చోడవరపు నాగేశ్వర రమదేవి లక్ష్మీ శశాంక గాయత్రి విశ్రుత మహాద్యుతి సాయి మన్విత, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా దస్తగిరి సందీప్ రుద్దుటూరు కడప జిల్లా నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ సాయి కిరణం కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి.

నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. వీరందరికీ కూడా అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివేక్ భారతి 102.8 MHz. మరి సరైన సమాధానం ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, అలైస్ అడ్వెంచర్ ఇన్ వండర్లాండ్ పుస్తకం రాసింది లూయిస్ కెరోల్ రాశారనమాట. సో ఇది సరైన సమాధానం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ప్రశ్న అనే దానికంటే ముందు ఒక చిన్న సెకండ్ చరణం వినిపిస్తాను. ఈ చరణం ఏ సినిమాలోనిది అది సమాధానం చేయండి. ఆ చరణం వచ్చేస్తుంది, వినండి.

విన్నారు కదా ఈ చరణం, రెండో చరణం అన్నమాట. ఈ పాట ఏ సినిమాలో ఉంది మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324 08 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. గీత రచన వేటేరు సుందరమూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న ఒక చిన్న ఒక మంచి పాటలోని రెండవ చరణాన్ని వినిపించాం, అది ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానం చాలా తక్కువ మంది పంపారు. అయితే ఇలాగా అడిగితే బాగుంటుంది అని అనిపిస్తుందన్నమాట. సో కొంతమంది శ్రద్ధ పెట్టి విన్నారు, కొంతమంది సరైన ఆన్సర్ చేశారు, కొంతమంది ఆన్సర్ వెతకడం కోసం తికమక అవుతున్నారు. సో ఎనీహో మొత్తం మీద అందరూ ప్రయత్నం చేస్తున్నారు చాలా ఎనర్జెటిక్గా. మరి సరైన సమాధానం పంపిన వారు మాత్రం ఒకే ఒక్కరు, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి సరైన సమాధానం పంపించారు. మిగతా వాళ్ళు కూడా చాలామంది పంపించారు. కొంతమంది హీరో కృష్ణ అని సరైన కొంచెం ఆన్సర్ ఇచ్చారు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. సో సరైన సమాధానం ఏంటి అంటే మనం వినిపించినటువంటి రెండవ చరణం పాట గంగ మంగ సినిమా నుంచి ఒక్కరు మాత్రమే సరైన సమాధానం చేశారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుని పేరేంటి? ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుల పేరేంటి? ఆయన పేరు తెలుసా మీరు కనుక? మరి ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్కి కొత్తగా పరిచయం అయ్యారనమాట, ఆ సినిమా నుంచి ఆ నటుని పేరు చెప్పండి. సమాధానం చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 0402324085 నెంబర్కు.

ఎంఎం కీరవాణి స్వరకల్పనలు ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్ర పాడిన వేటూరు గీతమది. చిత్రం అల్లరి అల్లుడు. షో టైం కార్యక్రమం వింటున్నాం మనం. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుల పేరేంటి అని ప్రశ్న వేశాం. సరైన సమాధానం చాలామంది పంపారు, కానీ కరెక్ట్గా అంటే సగం సగం సమాధానం పంపారు. అది అందరికీ తెలిసిందే, కానీ కరెక్ట్గా ఎవరు చేశారు వారి పేరు చదివే ప్రయత్నం చేస్తాం. పాట అయిపోయే లోపు పంపిన వాళ్ళు మాత్రం చదువుతున్నాం. బుధన్ పోచంపల్లి నుంచి ఎలగంతల మార్కండేయ, లక్ష్మి, తర్వాత వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి చాలామంది సగం ఆన్సర్ ఇచ్చారు, సగం సరైన సమాధానం పంపారు. పూర్తిగా పంపినది మాత్రమే చదువుతున్నాం మనం. సరిగ్గా ఉన్న ఆన్సర్ మాత్రమే కళ్ళ శ్రీనివాసరావు కోదాడ అరుస్మిళ్ళి జన వీరు నుంచి ఆన్సర్ చేశారు. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి. చాలామంది పార్టిసిపేట్ చేశారు, బట్ సరైన సమాధానం సగం మాత్రమే ఇచ్చారనమాట. పూర్తి పేరు ఎవరైతే పంపారో వారి పేరు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తున్నాం. గజ్వేల్ నుంచి సెర్ల వెంకటేశం సుగ్న, రామ్ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ఇంకా చూస్తున్నాం భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, భూపతి రవీందర్ రెడ్డి వారు ఎక్కడి నుంచో ఆన్సర్ చేయలేదు. తర్వాత చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ వీరు, అలాగే పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మలాపూర్ హైదరాబాద్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు.

ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం కాలనీ నుంచి, జయలక్ష్మి కర్తబాద్ నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. అందరికీ తెలిసిందే, టైటిల్లోనే ఉంటుంది, ఆయన పేరు ఇంటి పేరుగా మారిపోయిందన్నమాట. కానీ పూర్తి పేరు మనం చెప్పమన్నాము. ఆహుతి సినిమాలో తొలిపరిచయమైన నటుని పేరు శంభు ప్రసాద్, అలాగే జనార్దన్ ప్రసాద్ అంటే సినిమాలో ఒక పేరు, ఆయన ఒరిజినల్ పేరు ఒకటి అనమాట. ఆ సినిమాతోనే ఆయన పేరు ఆహుతి ప్రసాద్గా అందరికీ పరిచయం, సుపరిచితులు వారు. కానీ ప్రసాద్ ప్రసాద్ అని పంపించారు, ఆ పూర్తి పేరు మాత్రం శంభు ప్రసాద్, అలాగే జనార్దన్ ప్రసాద్ అనే రెండు పేర్లు ఉన్నాయి. అది సరైన సమాధానం. ఆ సరైన సమాధానం పంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందన తెలుపుతున్నాం. ప్రసాద్ అని చాలామంది సరైన సమాధానం పంపించారు, వారికి కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందన తెలుపుతున్నాం. ప్రసాదని చాలామంది సరైన సమాధానం పంపించారు, వారికి కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిద్ భారతి. చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు విన్న పాట శుభాకాంక్షలు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడింది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చంటి సినిమాలో వంటవారుగా నటించిన యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపించారు. ఏఐ మీద ఆధారపడకుండా సొంత నాలెడ్జ్తో పంపినటువంటి సమాధానం. ఇందాక కూడా రెండు ప్రశ్నలు అలాగే వేశాను. సొంత నాలెడ్జ్తో ఒకరిద్దరు మాత్రమే సమాధానం చేశారు. ఏఐ మీద ఆధారపడినటువంటి ప్రశ్న అది. సో ఇది కూడా అలాంటి కోవకే చెందినటువంటిది. సరైన సమాధానం పంపేవారు చాలామంది శ్రోతలు. సిహెచ్ చోడవరపు లక్ష్మి, శశాంక్ గాయత్రి, విశృత మహాద్యుతి, సమన్విత మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. పాలపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నుండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి. తర్వాత దుర్గా, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రమ్ వారి కుటుంబ సభ్యులు వీరు. తర్వాత పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. మూర్తి ఫ్రమ్ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి సరైన సమాధానం పంపించారు. వీరు నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మీరా సాయిలు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, గనగలూరు నుంచి. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, ఎలగందల మార్కండేయ లక్ష్మి, మనోరమ వీరు, ఓకే, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి. తర్వాత వేద మనోజ్ఞ బోయిగూడ సికింద్రాబాద్ నుండి సరైన సమాధానం ఇచ్చారు. తర్వాత రామరాజునగర్ కమల్ సాయి సరైన సమాధానం పంపించారు. సుజాత ఆర్, గణేష్, రాజాజీ నగర్ బెంగళూరు నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి. చింత శ్రీనివాస్ షాపల్లి నుండి. కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్. ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి. సురేష్ నేరడమెట్ నుంచి. తర్వాత బల్కంపేట్ రాము, లక్ష్మి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. బాను మియాపూర్ నుండి. ఎస్ఎన్ మూర్తి, రాణి, సూరారం హైదరాబాద్ నుండి. సీత సత్యవూలు ఏఎస్ రావు నగర్ నుండి. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి. బాలకృష్ణ నర్సంపేట నుండి. తర్వాత కేవీ రావు, పిపి రావు ఖైరతాబాద్ నుండి. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం బ్రహ్మానందం. సో వీరందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 MHz తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షోటమి కార్యక్రమంలో చివరి పాట వచ్చేస్తుంది. ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చేయడానికి, సమాధానం చదవడానికి సమయం ఉండదు కాబట్టి ఇది ఇవాళ షోటమి కార్యక్రమం. షోటమి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అభిమాన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట చూడాలని ఉంది సినిమా కోసం కవిత కృష్ణమూర్తి శంకర్ మహాదేవన్ పాడింది. ఇది ఇవాళ్టి షోటమి కార్యక్రమం.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. నిలయంలో సమయం 2:15 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు విందాం శక్తిశీలి ఉమెన్ ఎంపవర్మెంట్ షో, ఉమెన్ సక్సెస్ జర్నీ.

రూమ్మేట్స్ సినిమా కోసం మల్లికార్జున సునీత పాడిన పాట విన్నారు. సాహిత్యం సాయి శ్రీహర్ష, సంగీతం మణిశర్మ, మనం వింటున్నాం శక్తిశీలి. భారతీయ సాంప్రదాయ నృత్య కళాకారిణి, భరతనాట్య గురువు, కథాకేళి కేళి విలాసిని, మహిళా ఆదర్శమూర్తి మన మృణాళిని సారాభాయ్. ఈరోజు ఆమె జయంతి. ఈ సందర్భంగా ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాం.

స్వయంవరం సినిమా కోసం ఉదిత్ నారాయణ స్వరంలో పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం శక్తి శాస్త్రి నృత్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ జయంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మృణాళిని గారు పుట్టింది కేరళలోనైనా బాల్యం తర్వాత విద్యాభ్యాసం మొత్తం కూడా స్విట్జర్లాండ్లోనే గడిపారనమాట. విదేశాల్లో పెరిగిన మృణాళిని గారికి మరి ఈ సాంప్రదాయ నాట్యంపై మక్కువ ఎలా పెరిగింది అనేది ఒక విచిత్రమైన విషయం అనమాట. ఏదైనా కూడా బీజం పడేది బాల్యం పాఠశాల స్థాయిలోనే. సరిగ్గా మృణాళిని గారికి కూడా ఆమె చదువుకున్న డాల్ క్రేజ్ స్కూల్లోనే మరి నాట్యానికి సంబంధించినటువంటి ఆ భంగిమలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఆమె మైండ్లో

పునాది వేసుకుని అనమాట. సో ఆ విధంగా ఆమె శాస్త్రీయ నృత్యంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత దానిపైనే బాగా చదువుకోవటం, తర్వాత శిక్షణ తీసుకోవటం కూడా చేశారనమాట. ఆమె శిక్షణ తీసుకుని తర్వాత తను ప్రదర్శనలు ఇస్తూ అంతవరకే సరిపెట్టుకున్నారా, ఇంకేమైనా చేశారా అంటే, భావితరాల వారికి ఈ శాస్త్రీయ నృత్యంపై మంచి అవగాహన, శిక్షణతో పాటు శిష్యులను తయారు చేయాలి, ఆ నృత్యాన్ని బ్రతికించాలి, దేశ విదేశాలకు సైతం ఎప్పటికీ అలా ఆ నాట్యము చేస్తూనే ఉండాలి, అలా నృత్య భంగిమలో ఎక్కడ చూసినా కళ్ళ ముందు కదలాడుతూనే ఉండాలి అనే సంకల్పంతో సంస్థను కూడా స్థాపించారనమాట. ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ్ భారతి 102.8.

0: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాల్ని సారాభాయ్ జయంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వింటూ ఉండండి.

ప్రేమకు స్వాగతం సినిమా కోసం కేకే ఉష పాడిన పాట విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాల్ని సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మనం వింటున్నాం. 1918 సంవత్సరంలో పుట్టిన మృణాలి గారు నాటి పరిస్థితులను ఎలా ఓవర్కమ్ చేశారనేది చాలా పెద్ద సమస్య. పైగా మహిళ ఎంచుకున్న రంగం శాస్త్రీయ నృత్యం, ఎంతో ఓపిక, శిక్షణ ఇవన్నీ ఉండాలి. పైగా ఆ టాలెంట్ కూడా ఉండాలి, విశాలమైన దృక్పథం కూడా ఉండాలి. నృత్య రీతుల్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న నృత్యం ద్వారా సభికులు మెప్పించాలి, ప్రదర్శనలతో ఆహో బల అనిపించాలి. ఇవన్నీ సవాళ్ళే అయినా కూడా పెద్ద పెద్ద కాలేజీలు, థియేటర్ ఆర్ట్స్లో చదువుకొని తర్వాత అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో చేరి శిక్షణ మెళకువలు ఇవన్నీ నేర్చుకొని తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు మన మృణాల్ని సారాభాయి గారు.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ప్రియమైన నీకు సినిమా కోసం చిత్రపాడింది గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం శివశంకర్. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో డ్యాన్స్ చేసి కొన్ని భంగిమలతో మెప్పించి శభాష్ అనిపించుకోవాలి అని ఎప్పుడూ చూడలేదు మృణాలి గారు. ఇంకా లోతైన శిక్షణ తీసుకోవాలని సంకల్పం పూనారు. భరతనాట్యం, కథాకళిలో కూడా గురువుల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని ప్రదర్శనలు ఇచ్చి అసాధారణ ప్రతిభను చాటారు. దాదాపు 300 నాటకాలకు పైగానే మరి ఆమెకు దర్శకత్వం చేశారంటే ఎంత సాహసం చేసి ఉండాలో చెప్పండి. అందుకే ఆమె చరిత్రగా నిలిచారు. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై పూజలు నిర్వహించారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి పిలుపులు రాజకీయాలకు తావలేదన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రచార రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పాక్సో కేసుపై వెంటనే విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తే వికసిత్ భారత్కు ఊతమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పేర్కొంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ నుంచి విద్యా వారోత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సాయంత్రం ఈ విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో తెలియజేశారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇవాళ సాయంత్రం చాలా ప్లెజెంట్ గా ఉండిపోతుంది. అఫ్ కోర్స్ సమ్మర్ సీజన్ లో ఉండే ప్రతి సాయంత్రం కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, అది నిజం. మార్నింగ్ అలా వాకింగ్ మిస్ అయిన వాళ్ళు ఈవినింగ్ వెళ్ళొచ్చు చక్కగా అలా మన వివిధ భారతి వింటూ. మీరు మీ వాకింగ్ లో బిజీలో పడిపోండి, మేము ఎంటర్టైన్ చేసేటువంటి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీని తీసేసుకుంటామన్నమాట. చక్కగా మీకు పాటలు వినిపిస్తూ, ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ, ఆహా అనిపించేటువంటి మ్యూజిక్తో మిమ్మల్ని ఓహో అనిపిస్తాము ఫర్ ష్యూర్. ఫస్ట్ ఒక మంచి పాటతో మొదలు పెట్టేద్దాం అయినట్టు మన కార్యక్రమాన్ని. స్టే ట్యూన్డ్, లాహె లాహె పాట వినిపించేస్తాను హారిక నారాయణ, అలాగే సాహితీ చాగంటి పాడినటువంటి ఈ అద్భుతమైన పాట మీకోసం ఒక చిన్న స్పాట్ తర్వాత.

జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మంచి పాట వినేసరికి కదా చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మండే అంటేనే మనందరికీ చాలా చాలా బోరింగ్ డే అన్న ఒక ఫీలింగ్లో ఉంటాం మనం. ఆఫ్ కోర్స్ ఇది చిన్నప్పటి నుండి మనకి మనం క్రియేట్ చేసుకున్నటువంటి విశేషం అనమాట. హ్యాపీగా ఉండే హాలిడేస్ని డిస్టర్బ్ చేసి, రిలాక్స్గా ఉండ మనల్ని డిస్ట్రాక్ట్ చేసి, మళ్ళీ రేపటి నుండి వర్క్ మోడ్లోకి, అదే చదువుకునే మోడ్లోకి వెళ్ళాలి అని మన బ్రెయిన్ని బాగా ఎక్సర్సైజ్ చేయించే పనిలో ఉంటుంది. కానీ సమ్మర్ హాలిడేస్ వాటికి కాస్త మినహాయింపు అనమాట. ఎందుకంటే స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు, ఎగ్జామ్స్ అయిపోతాయి, హాయిగా మనం ఆడిందే ఆట పాడిందే పాట అన్న రేంజ్లో ఉంటుంది. స్కూల్ స్టూడెంట్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి ఇది ఒక రిలాక్సేషన్ టైం. ఈ మండేస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు తప్పలేదు, కానీ ఎంప్లాయీస్కి మాత్రం ఇది అస్సలు వర్తించదు. బికాజ్ భారంగానో గారంగానో వెళ్లాల్సిందే తప్పదు. మండే బ్లూస్ని బేర్ చేయాల్సిందే అనుకునే వాళ్ళందరికీ కూడా మోటివేషన్ నేను ఇస్తాను మంచి పాటలతో. ఆఫ్కోర్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు వర్క్ చేసి టయర్డ్ అయిపోయి ఎలారా అంటూ ఇంటికి బయలుదేరిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా చక్కగా నాకు మెసేజ్ చేయొచ్చు, లైక్ ఇవాళ మీ డే ఎలా గడిచింది. అంతే, చాలా సింపుల్. ఎందుకంటే వీక్ స్టార్టింగ్ డే ఎప్పుడైనా మీకు వీక్గా అనిపించే ఉంటుంది, బోరింగ్గా కూడా అనిపించే ఉంటుంది. ఒక్క మెసేజ్ అలా పెట్టండి, లైక్ మీ డేని ఎంత రిఫ్రెషింగ్గా మీరు మార్చుకున్నారో లాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటు. ఇప్పుడు మీకోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ పాట నేను వినిపించబోతున్నాను, స్టే ట్యూన్డ్.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడు లేదు మాస్టర్.
1: నీ మూడికేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ వాట్ యు వాంట్ టు ఈట్, ఇది నేను అన్నాను అనుకోండి, ఆఫ్ కోర్స్ కీర్తి, ప్రతిరోజు మాకేది నచ్చిందో మేము అదే తింటాం, ఇదే కదా మీ ఆన్సర్. నిజంగానే తినండి తినండి, డైలీ మీకు నచ్చిందే తినండి. కానీ దానికి ఒక క్వశ్చన్ ఉంది మధ్యలో, అందుకోసమే ప్రత్యేకించి ఈ పదం కూడా వాడాను అన్నమాట. ఇలాంటి ఈ ఇంట్రెస్టింగ్ డే అంటే ఈట్ వాట్ యు డే ఈట్ అనే విషయాన్ని కాస్త ఎలాబొరేట్ చేసి మీకు క్లుప్తంగా స్పష్టంగా చెప్పబోతున్నాను. అసలు ఈ మాట నేను అనొద్దో లేదో అనే విషయం తర్వాత చెప్తా, కానీ ముందు దీని గురించి మీరు ఆలోచించండి. మనకు నచ్చినవన్నీ ప్రతిరోజు తిండవు, హెల్దీయా? పోనీ మనం రోజు మనకు నచ్చినవి తినగలమా? లేదు కదా. మరి ఎందుకు ఈ రోజు మాత్రం ఈ ప్రత్యేకించి ఈ పదం వాడడం చెప్తా ఒక పాట తర్వాత. ఎందుకు ఈ పాట అంటే పాట తర్వాత ఇంకా డీటెయిల్గా చెప్పడానికి మాత్రమే. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: नेशनल ईट व्हाट यू वांट टू ईट अ डे, ఇది నేను ఇందాక మీకు చెప్పిన విషయం అన్నమాట. ఇది జస్ట్ మన ఫన్ కోసం, మన హ్యాపీనెస్ కోసం ప్రతి సంవత్సరం మే 11th సెలబ్రేట్ చేసుకునేటువంటి ఒక క్యాజువల్ డే. ఎందుకు ఈ డేని ఇంట్రడ్యూస్ చేయాల్సిన కారణం వచ్చింది అనంటే డైట్. కొంతమంది డైట్ అని, ప్రోటీన్ ఫుడ్ అని, హెల్త్ అని, వర్కౌట్స్ అని, ఇలా వాళ్ళకి నచ్చిన చాలా చాలా ఇష్టమైన ఫుడ్ని ఆపేస్తూ ఉంటారు, గ్యాప్ ఇస్తూ ఉంటారు, లేదా ఇది మాత్రమే తింటాను అని ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. జనరల్గా మన లైఫ్లో కూడా ఈ డైట్ అనేది వచ్చేసింది, ఎందుకంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయక మనకి మనంగా తెచ్చుకున్నటువంటి అలవాట్లు ఇవన్నీ. అందుకోసమని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మిస్ అవ్వకూడదని ప్రతి ఇయర్ ఈ నేషనల్ ఈట్ వాట్ యు వాంట్ టు ఈట్ అ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారట.

0: దీనివల్ల మనం ఎప్పుడైనా చీట్ మీల్స్ అవి చేస్తాం కదా ఇంట్లో, డైట్ బ్రేక్ చేస్తాం కదా, అబ్బా రోజు సేమ్ ఫుడ్ తింటున్నాను, ఇలా కాకుండా నాకు నచ్చిన ఫుడ్ ఒకరోజు తింటే బాగుండన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది కదా, ఆ డేని ఈ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీ వీకెండ్ కొంతమంది చేస్తారు, 15 డేస్కి ఒకసారి కొంతమంది చేస్తారు, 1 మంత్కి ఒకసారి కొంతమంది బ్రేక్ చేస్తూ ఉంటారు. అయితే అటువంటి ఒక డేని ఇయర్లీ వన్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేటువంటి విశేషం అనమాట. జనరల్గా పెళ్లిళ్ళకో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు మనకు నచ్చినటువంటి ఫుడ్ తినడం ఒక ఎత్తు, మనకి నచ్చినటువంటి ఫుడ్ని మనమే ప్రిపేర్ చేసుకుని ఈ రోజు ఇలా ఎంజాయ్ చేయడం కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఇవాళ ఈ డే యొక్క విశేషం. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఎస్ ఆర్ నో? మెసేజ్ మీ 0402324082 నెంబర్కి. ఇప్పుడు మీకోసం మరొక మంచి పాట వినిపిస్తాను. చిన్మయి శ్రీపద పాడినటువంటి వండర్ఫుల్ పాట గుల్లెబ కావాలి. స్టే ట్యూన్డ్.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: జనహిత్ మే జారీ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కి వెళ్ళిపోదాం. చికిరి చికిరి సాంగ్ విన్న వాళ్ళు ఎంతమంది డాన్స్ చేయకుండా ఉన్నారు చెప్పండి? పేర్లు చెప్పలేం, కష్టం. ఆ పాట పాడకుండా ఉన్నవాళ్ళు నో ఛాన్స్. ఫస్ట్ టైం వినగానే చాలా చాలా నచ్చి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ మోడ్లో విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారన్నమాట. సినిమా రిలీజింగ్ డేట్ని కూడా షేర్ చేశారు. జూన్ 4th ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనేటువంటి టాక్, అలాగే ఈ నెల 18th మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనందరికీ తెలుసు హీరో రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ ఇద్దరూ ఈ సినిమాలో హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆహా అనిపించేసింది పాట విన్న ప్రతిసారి, రైట్? ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మరి కొద్ది రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఒక మంచి పాట వింటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. గేమ్ చేంజర్ సినిమాలో నుండి కార్తిక్ శ్రేయా ఘోషల్ పాడిన ఒక వండర్ఫుల్ పాట మీకోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈగో ఈ విషయం మీద చాలామంది చర్చా వేదికలు పెట్టి మరీ మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా బోల్డ్ అని జరుగుంటాయి. నిజమే కదా, ఒకరి ఈగో హర్ట్ అయ్యింది అంటే ఓ మై గాడ్ అది చాలా చాలా పెద్ద విషయం. అవునా? ఎందుకు ఇప్పుడు ఈగో గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అఫ్కోర్స్ మాట్లాడుకోవాలి, బికాజ్ ఒక రీజన్ ఉంది దీనికి. ఏంటంటే ఈగో అవేర్నెస్ డే వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి రోజు ఈరోజు అనమాట. ఒక్క ఈగోతో మాటలు బంద్ చేస్తాం, ఒక్క ఈగోతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం, ఒక్క ఈగోతో రిలేషన్షిప్స్ కూడా కట్ చేస్తాం. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కావాలని చేసేది కాదు, అనుకోకుండా ఆ సిచ్యువేషన్లో మన ఈగో మనల్ని ఎంకరేజ్ చేస్తుందన్నమాట. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు. కొన్నిసార్లు అవి సార్ట్అవుట్ జరిగి ఉంటాయి, ఇంకొన్నిసార్లు అవి అలాగే ఉండి మనిషిని సఫర్ చేస్తూ కూడా ఉంటాయి. ఎదుటివాళ్ళు వీళ్ళకి కాస్త ఈగో ఉంది అని సర్దుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వీళ్ళు ఈగో ఎక్కువగా మెయింటైన్ చేస్తారని కాస్త వాళ్ళని దూరం పెడుతూ కూడా ఉంటారు. దిస్ ఇస్ వెరీ కామన్ థింగ్. లైఫ్లో ఎవరో ఒకరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఈగోని ఫేస్ చేసే ఉంటారు లేదా ఈగో చూపించే ఉంటారు. అయితే ముఖ్యంగా ఇవాళ ఈ అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, పక్క వాళ్ళు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారా అని మనకి మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అది మన ఫ్రెండ్స్ అయితే భరిస్తారు, ఇంట్లో వాళ్ళైతే భరిస్తారు, కానీ కొన్ని ప్లేసెస్లో ఆర్ అన్ని ప్లేసెస్లో అన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. పుక్కట్గా జ్ఞానిస్తున్నాను అని అనుకోకపోతే ఈగోని కాస్త మనం అణిచిపెట్టడమే బెస్ట్ ఆప్షన్ అంటాను నేను. వాట్ యు సే? మీరు దీనికి ఒప్పుకుంటారా? సో ఇలాంటి ఫిక్స్ చేసేటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే, ఇంట్రెస్టింగ్గా మీకు అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి 0402324052 నెంబర్కి. ఇందాక నేను చెప్పిన ఈట్ వాట్ యు వాంట్ టు ఈట్ అ డే ఇవ్వాలా అని చెప్పాను కదా, సో రాజ్యలక్ష్మి గారు మెసేజ్ చేశారు, నాకు రోజు నాకు నచ్చిన ఫుడ్ తినాలని ఉంటుంది కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అయిపోయినప్పుడు ఇలాంటి ఫుడ్ కంట్రోల్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని ఇంట్లో అనుకున్నాం. అందుకే ఏదో ఒక్క డే 10 డేస్కి ఒక్కసారి పెట్టుకొని అప్పుడు చీట్ మీల్ చేస్తామని. సో వాళ్ళు ఈట్ వాట్ దే వాంట్ టు ఈట్ 10 రోజులకు ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట మొత్తానికి. థ్యాంక్ యూ రాజ్యలక్ష్మి గారు మీ మెసేజ్కి. ఇప్పుడు మీకోసం పుష్ప సినిమాలో నుండి మంచి పాట వినిపిస్తా, స్టే ట్యూన్డ్.

0: تجدله.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: మీరింతవరకు చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. స్టే ట్యూన్డ్.
3: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. కాసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

దులే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 కావస్తోంది. కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సోమనాథ్ అమృత్ పర్వ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని ఆయన కొనియాడారు.
1: యహా దేఖ రహా హూం వినాశ్ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ్ కియా హై. మే యహా దేఖ రహా హూం అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై. మే యహా దేఖ రహా హూం హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతన.

0: मानवता को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके।
1: ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. తమతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులో రాజకీయాలకు తావులేదని చెప్పారు. అభివృద్ది సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు $3 trillion ఎకానమీని అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలు సైద్ధాంతిక సిద్ధాంతాలు వేరైనా అభివృద్ది కోసం కలిసి పనిచేస్తామన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ట్రయల్ రన్ లో ఎదురైన సమస్యను అధిగమించి సనత్ నగర్ టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్ తో పాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుండి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కోహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాలను ఆదేశ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: పిల్లలకు విద్యా బోధనలో చక్కగా డే స్కాలర్ సంబంధించిన వారికి ఉచిత విధంగా ఆయా మండలం ఉన్నటువంటి వారికి బస్సు సౌకర్యాన్ని కూడా పేరెంట్స్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాన్స్ సెంటర్ అనేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సుమారు 200 కోట్ల రూపాయలతో 20-25 ఎకరాల స్థలం కూడా నిర్మాణం జరుగుతా ఉంది.
1: ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. సరుకు రవాణా కోసం రైల్వేస్ ను అవకాశం ఉన్న చోట ఈవీల వాడకాన్ని పెంచుకోవాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేసి ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై నమోదైన పాక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ ప్రశ్నించారు. అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలియజేస్తూ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.

0: సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో డీజీపీ సివి ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. కూకట్పల్లి డీసీపీ రుద్రరాజ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బండి భగీరథ్పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా గర్వార్ చెప్పారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంపర్క్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం ఇది అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి అమ్మా, బికాజ్ వెన్ వి ఆస్క్ దెం టు టాక్ నోబడీ కేమ్ ఫార్వర్డ్. సో యువర్ స్కూల్ షుడ్ బి దట్ ఎవ్రీబడి షుడ్ రేజ్ హ్యాండ్ దట్ మేము మాట్లాడతామని, అలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ మనము ఎంకరేజ్ చేసుకోవాలి.
0: రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతల శ్రేయస్సు కాపాడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాసంగి సీజన్ వరి మొక్కజొన్న కొనుగోళ్లపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటుగా విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత చెప్పారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుంది. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: భర్త మహాశయులకు విజ్ఞప్తి, వన్ఫుల్ సినిమా. ఆ సినిమాలో నుండి యూకే శ్వేతారెడ్డి పాడినటువంటి వన్ఫుల్ పాట విన్నాం కదా. ఇక తర్వాత మీకోసం నేను వినిపించబోయేటువంటి మరొక పాట ఉదిత్ నారాయణ అలాగే శ్వేతామోహన్ పాడినటువంటి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నుంచి మీసాల పిల్ల. స్టే ట్యూన్డ్, పాటతో ప్రయాణం వింటున్నారు మీ కీర్తితో.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఇన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

పాటతో ప్రయాణంలో ఉన్నాం. తరువాత మనం వినబోయే మరొక అద్భుతమైన పాట రామ్ మిర్యాల పాడినటువంటి ఛాంపియన్ సినిమాలోని గిరగిర గింగిరాగిరే. ప్రతి ఒక్కరితో స్టెప్ వేసిన పాట, ప్రతి ఒక్కరితో స్టెప్ వేయించిన పాట, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేటువంటి వండర్ఫుల్ పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టీ ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. కాసర్ల సామ్ రాసినటువంటి ఈ పాటకి మికీ జే మేయర్ వండర్ఫుల్ గా మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి పాట వినకుండా ఎలా ఉండగలం? నో ఛాన్స్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటినుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్నివ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982 సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982 అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్

లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్ లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈ రోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరూ, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం, కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెన్నెల ప్రోగ్రాం వినండి. అంతేకాదు 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే

ఎస్పెషలీ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్ మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్ కి దీనికి ఏమి సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూయస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ అనే కాకుండా

గా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళి ఏదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ డిఫరెన్స్ ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం. చాలా సైంటిఫికల్గా డెప్త్గా మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మన పైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు. నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

వండర్ఫుల్ పాటలు వింటూ ఉన్నాం కదా, పాటతో ప్రయాణంలో ఉన్నాం మనం. మరి ఈ ప్రయాణంలో మనం వినబోయే మరొక పాట, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నుండి, రమణ గోగుల అలాగే మధుప్రియ పాడినటువంటి గోదావరి గట్టు మీద పాట. స్టే ట్యూన్డ్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాదీ సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక్ స్వరూప్ గణా థా. తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖతే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖతే హై. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలి కి ఓర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.

0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్టపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యకుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈరోజుతో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ, ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా

0: వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిక్ ఫుట్, ఈ అంశం గురించి డాక్టర్ రాధికా మల్లిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిక్ ఫుడ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ప్లాస్టిక్ మరియు డయాబెటిక్ ఫుడ్ సర్జన్ డాక్టర్ రాధికా మల్లిరెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ రాధికా గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకుంటూ పాదాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొందరికి సమస్యలు వస్తుంటాయి. వీరి నిత్య జీవన శైలిలో ఏమైనా మార్పులు చేసుకోవడం వల్ల ఏమన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉపయుక్తంగా ఉంటుందంటారా?
1: నిత్య జీవన శైలిలో ముఖ్యంగా మార్చుకోవాల్సింది ఇంట్లో చెప్పులేసుకోవడం. మన ఇండియన్ కల్చర్లో చాలా మంది అనుకుంటారు, ఇంట్లో నేను దేవుడు పూజ గది ఉంది, లేకపోతే ఇంట్లో మాకు మడి ఆచారం ఉంది, లేకపోతే రకరకాల కారణాల వల్ల నాకు ఇంట్లో చెప్పులేసుకోవడం అలవాట్లేదు, లేకపోతే నేను ఎక్కడికైనా గుడికి వెళ్తున్నాను, నాకు చెప్పులేసుకునే అలవాట్లేదు, అవకాశం లేదు అని. ఫస్ట్ మార్చుకోవాల్సిన విధానం చెప్పులేసుకున్న నడవడం. పూర్వకాలంలో లాగా మనం మట్టి నేల మీదో ఇసుక నేల మీదో నడవట్లేదు. అలా ఉన్నప్పుడు పాదం దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నడిచేదంతా సాలిడ్ ఫ్లోర్ మీద, సో పాదం అడ్జస్ట్ అవ్వదు. అందుకే చెప్పులేసుకోవడం ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవాల్సిన విషయం. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఓన్లీ ఫేస్కి వాడటం మాత్రం కాదు, పాదాలకు కూడా రెగ్యులర్గా వాడడం అలవాటు చేసుకోండి. అలాగే పడుకునే ముందు ఒక్క 2 నిమిషాలు మీ పాదాలకు కేటాయిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునే సమస్యలు, గ్యాంగ్రీన్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఆపడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది.
0: చాలా మంది అనుకుంది ఏంటంటే బయట వేసుకొచ్చిన చెప్పులతో లోపలికి రాకూడదు, ఇన్ఫెక్షన్ క్యారీ అవుతుందని. కానీ ఇలా డయాబెటిక్ ఫుడ్ వచ్చే ప్రమాదం కానీ డయాబెటిక్ ఫుడ్ వచ్చే పరిస్థితి ఉండేవాళ్ళు ఇంట్లో చెప్పులు ఇంట్లోనే పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనము సాఫ్ట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా వాడుకున్నట్లయితే సమస్యాత్మకంగా మారకుండా చూసుకునే అవకాశం ఉందంట. ఆహారపు అలవాట్లలో ఏదైనా మార్పు చేయడం వల్ల కానీ ఏదైనా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందంటారా ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు?
1: జస్ట్ డయాబెటిక్ ఫుడ్ కోసం అని కాదు, ఆన్ ద హోల్ హెల్త్ బాగుండాలి, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే వాళ్ళ ఆహార నియమాలను పాటించాలి. కానీ మీ షుగర్ కంట్రోల్ గురించి మీ ఫిజిషియన్ని కలిసినప్పుడు, ఎండోక్రైన్

0: ఎండోక్రినాలజిస్ట్ ని కలిసినప్పుడు, షుగర్ కంట్రోల్ కోసం నేను ఏది తింటే బెటర్, ఇప్పుడు డైటీషియన్స్ ఉన్నారు, డైట్ చార్ట్ ద్వారా మీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకుంటే అన్ని సమస్యలు, షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలు, న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, అన్నిటినీ కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం.
1: డయాబెటిక్ ఫుడ్లో ఏదైనా సమస్యాత్మకంగా మారినప్పుడు డాక్టర్ గారిని కలవడానికి సమయం ఉంది, అంటే ఒక రోజు రెండు రోజుల్లో కలవాల్సిన పరిస్థితి, ఉద్యోగరీత్యా లేదంటే ఏదైనా కారణం చేస్తే దూరంగా ఉన్నాము, అప్పటి మందము సెల్ఫ్ హెల్ప్గా ఏదైనా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: మనకి చాలా సడన్గా వచ్చే సమస్యలు ఇన్ఫెక్షన్, అలాంటప్పుడు ఎవరైనా, అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి ఒకటి రెండు రోజులు టైం ఉంది, సో వెంటనే మీ దగ్గరలో ఉన్న షుగర్ డాక్టర్ గారి దగ్గరికన్నా వెళ్ళి యాంటీబయాటిక్స్ వాళ్ళు ఏం ప్రిస్క్రైబ్ చేస్తారో చూడండి. ఒక్కసారి ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత నడుస్తూనే ఉన్నారు అంటే ఇన్ఫెక్షన్ త్వరగా పైకి పాకడానికి అవకాశం ఉంటుంది. వెంటనే మీరు చేయాల్సింది ఆ ఇన్వాల్వ్ అయిన పాదానికి రెస్ట్ ఇవ్వాలి, దాని మీద బరువు పెట్టి నడుస్తూనే ఉండకండి. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కానీ కాళ్ళలో ఏమన్నా గుచ్చుకున్నా లేకపోతే కాళ్ళలో ఎర్రగా అయినా బొబ్బలు వచ్చినా ఫస్ట్ రెస్ట్ ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్లేలోపు నడుస్తూనే ఉండకండి. దీని ద్వారా అట్లీస్ట్ ఇన్ఫెక్షన్ పైకి వెళ్లకుండా ఆపగలుగుతాము.
1: అలాగే నిర్లక్ష్యం చేసి నడుస్తూ ఉంటే అది ఇంతింతై వడ్డుడింతై అన్నట్టుగా అది పైకి పాకి ఇంకింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. దూరాభారంగా ఏదైనా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ కాలుకైతే ఇన్ఫెక్షన్ సోకిందో ఆ కాలు పట్ల జాగ్రత్త వహించి దానిపైన ఎక్కువ బరువేసి నడవకుండా ఉన్నట్లయితే ఆ డ్యామేజ్ ని కొంతవరకు అరెస్ట్ చేయగలము. అట్ ద సేమ్ టైం నిష్ణాతులైన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి, డయాబెటిక్ స్పెషలిస్ట్ కానీ సీనియర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లి ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు సూచించిన మేరకు మెడిసిన్స్ వాడి తిరిగి డయాబెటిక్స్ ఫుడ్ స్పెషల్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవడం మంచిదంటారు. డాక్టర్ గారు, చాలా మందిని గమనిస్తుంటాము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనండి లేదా కొంచెం తెలివి తక్కువతనం అనండి, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఎక్కువగా తీసుకుంటుంటారు, దానివల్ల రావలసిన లాభం కంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది, దీని గురించి మీరేం సలహా ఇస్తారు?
0: ఎవరైనా సరే, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, సొంత వైద్యం అనేది ఎప్పటికీ మంచిది కాదు. అది షుగర్ ఉంది, కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాళ్ళనే కాదు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, జ్వరం వచ్చింది, ఇంట్లో కూర్చొని తగ్గిపోతుందిలే లేకపోతే పాత చింతకాయ పచ్చడి చిట్కాలు పాటిద్దామని మాత్రం అనుకోకండి. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సమస్యను పెద్ద చేసుకోవద్దు, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవద్దు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే ఇప్పుడు చిన్న పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళో లేకపోతే ఏదో ఒక మందులు తెచ్చుకుందాము వేసుకుందాము అనుకుంటే, ఇప్పుడు ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు మెల్లగా క్రమేణా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ రావడం, తర్వాత హాస్పిటల్కి వచ్చేసరికి ఏ యాంటీబయాటిక్ పనిచేయకపోవడం, ఇప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్కి చేరుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ఇన్ఫెక్షన్ తగ్గించగలుగుతాం. రకరకాల యాంటీబయాటిక్స్ ఇప్పుడు బయట మీరు తెచ్చుకుంటారు, ఒక రోజు, రెండు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు, వారం వేసుకుంటారు, హాస్పిటల్కి వచ్చేసరికి ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా డయాబెటిక్ ఫుడ్లో చూస్తాం. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే మీరు ఎటువంటి యాంటీబయాటిక్ అయినా వాడండి, ఆ ఇన్ఫెక్షన్ మాట వినదు. సో అలాంటి పరిస్థితులు మాత్రం తెచ్చుకోకూడదు.
1: ముఖ్యంగా ఒకవేళ ఇలా సెల్ఫ్ మెడికేషన్ చేస్తూ వాళ్ళు చెప్పారు వాడి మెడిసిన్ వేసుకుంటే తగ్గింది, నేను వేసుకుంటే తగ్గుతుందని, మెడికల్ షాపు అసమగ్రమైన ఇన్ఫర్మేషన్తో ఇచ్చే మెడిసిన్స్ ఇవన్నీ వాడిన తర్వాత అదేదో సామెత చెప్పినట్టు చేతులు గాలింత ఆకులు పట్టుకున్నట్టు ఎంత పెద్ద సర్జన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ మెడికేషన్ మీకు పనిచేయని పరిస్థితి వస్తుంది, కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తొలి నాళ్లలోని, అంటే సమస్య మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ముఖాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే ప్రతిరోజు పాదాలను గమనిస్తూ వాళ్ళు సొంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉండి పెద్దవాళ్ళు అయ్యుండి ఊబకాయమై ఉంటే గనక ఇంట్లో వాళ్ళు వాళ్ళకి సహకరించి గమనించి సరైన సమయంలో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినట్లయితే తొలినాళ్లలోనే సమస్యను గుర్తించి దాని సరైన చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఉండే ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఏ రకమైన పద్ధతులు ఈ డయాబెటిక్ ఫుడ్కి ఉపయుక్తంగా ఉన్నాయి?
0: ఒకటి చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఆఫ్లోడింగ్ సర్జరీస్, అంటే పాదంలో డిఫార్మిటీస్ మొదలైనప్పుడే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేవి.
1: సో పాదంలోనే అవకరంగా ఏర్పడే పరిస్థితి,
0: అవును, ఎటువంటి అవకరాలైనా, అంటే వేళ్ళు వంగిపోవడం జరగచ్చు, లేకపోతే ముందు పాదంలో ముందు వైపు ఎక్కువ బరువు పడడం కానీ, లేకపోతే ఆర్చ్ కొలాప్స్ అంటాం చార్కో ఫుట్ వల్ల, ఇలాంటివి వచ్చినప్పుడు ఆ డిఫార్మిటీస్ కరెక్ట్ చేసే సర్జరీస్. డిఫార్మిటీస్ వస్తే ఏమవుతుంది, ఒక ఆ పర్టికులర్ ప్లేస్లో బరువు ఎక్కువ పడుతుంది, దాన్ని పడకుండా పాదం మొత్తం సమాంతరంగా పడడానికి చేసే సర్జరీసే ఆఫ్లోడింగ్ సర్జరీస్, అంటే ఇట్ ఈస్ టు రీలోడ్ ద ఎంటైర్ ఫుట్ అంటాం అన్నమాట. సో ఇలాంటి సర్జరీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ పెంచే ఆపరేషన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం యాంజియోప్లాస్టీ కానీ, స్టెంటింగ్ కానీ, బైపాస్ సర్జరీస్. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి టూ మెయిన్ ఇంపార్టెంట్ సర్జరీస్ అని నేను ఎప్పుడూ అంటాను, ఒకటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ సర్జరీస్, ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ పెంచే

0: ప్రొసీజర్స్. ఈ రెండు కరెక్ట్ టైంలో కరెక్ట్గా జరిగితే మనం ప్రాబ్లమ్ని పెద్దది కాకుండా మాత్రం ట్రీట్ చేయగలుగుతాం.
1: ఒక అపోహ ఉంటుంది డాక్టర్ గారు, చాలామందిలో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది, పుండుబడింది, పప్పు తింటే చీమ్ పడుతుంది అని అంటారు, అది ఎంతవరకు నిజం?
0: ఎస్, ఈ క్వశ్చన్ నేను రోజుకి ఒక 20 సార్లైనా వినే క్వశ్చన్. చాలా కరెక్ట్గా అడిగారు. చాలామంది అంటూ ఉంటారు, పప్పు తింటే లేకపోతే వంకాయ తింటే నాకేమో ఇన్ఫెక్షన్ వస్తుంది కాళ్ళు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. పప్పులో ఉండేది ప్రోటీన్. ఏదైనా మనం సమపాళ్ళల్లో తీసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. ప్రోటీన్ ఎక్కువ అందడం వల్ల పుండ్లు త్వరగా మాంతాయే తప్పితే చీమ్ పట్టడం అనేది జరగదు. నేను రోజు ఎంతోమంది పేషెంట్లకి ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా చెప్పింది నమ్మండి అంటే, కానీ ఎవరూ నమ్మరు. ఒక 3 నెలల తర్వాత వచ్చి అడిగినా కానీ వాళ్ళు ఇంకా గంజి తాగడమో లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు ఇవి మాత్రమే తింటారు తప్పితే ఒక ఎగ్ తినమంటే తినరు, పప్పు తినమంటే తినరు. ఇది చాలా కామన్గా చూస్తాం, కానీ ఇందులో ఎటువంటి నిజం లేదండి.
1: యాక్చువల్గా ఇలాంటి ఇంజురీస్ మానాలంటే సరైన ప్రోటీను, సమతుల్యమైన ఆహారం కావాల్సిందే ఖచ్చితంగా. డాక్టర్ గారు, హ్యాబిట్స్ డై హార్డ్ అని అంటారు, డాక్టర్ గారిని కలిసి మన పాదానికి అనుకూలంగా చెప్పులు తయారు చేయించి ఇచ్చినప్పటికి కూడా ఇది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సరిపోతుంది, మిగతా టైంలో నేను నా హవాయి చెప్పులు, నా లెదర్ చెప్పులు వాడుకుంటానని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఏ రకమైన పరిస్థితికి దారితీస్తుందంటారు?
0: మంచి ప్రశ్న. సో మేము చూస్తున్న పేషెంట్స్లో ఒక చిన్న సర్వే, ఇంట్రెస్టింగ్ సర్వే ఒకటి చేసాము. చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరికి, వాళ్ళకి డయాబెటీస్ ఉంటే చాలు, వాళ్ళకి కాళ్ళల్లో సమస్యలు ఉన్నా లేకపోయినా మేము ప్రతి ఒక్కరికి ఫుట్వేర్ అనేది సజెస్ట్ చేస్తాం. ఒక 6 నెలలు పోయిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి అసలు ఎంతమంది నిజంగా మనం చెప్పిన చెప్పులు వాడుతున్నారంటే జస్ట్ 20% మంది మాత్రమే ఈ చెప్పులు వాడుతున్నారనే విషయం మాకు తెలిసింది. అంటే మనం చెప్తే అయిపోదు, వచ్చిన ప్రతిసారి దాన్ని చాలా నొక్కి వక్కాడించాలనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. సో చెప్తాము, అక్కడితో అయిపోలేదు. సో పాటించడం ఖచ్చితంగా కష్టమే, అలవాట్లు మార్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ సమస్య పెద్దదైన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగే కంటే ఈ చిన్న అట్లీస్ట్ ఒక కేర్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు.
1: చెప్పినట్టు చెప్పులు వేసుకుంటే చెప్పులు వేసుకునే పరిస్థితి ఉంటుంది, లేదంటే చెప్పులు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది నిర్లక్ష్యం చేసినట్లయితే. డాక్టర్ గారు, ఇలా డయాబెటీస్తో పాటు కొన్ని కోమార్బిడ్ కండిషన్స్, హైపర్ టెన్షన్ కానీ ఇతరత్ర కొన్ని సమస్యలు కలిసిపి ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకోవాల్సి వస్తుంది, వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు?
0: ఎస్, అందుకే ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ సమస్యకి మల్టీడిసిప్లినరీ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం అబ్రాడ్లో చూస్తున్నాం. ఈవెన్ మన కంట్రీలో కూడా పిఆర్ఏ పార్ట్ ఆఫ్ ఒక మల్టీడిసిప్లినరీ టీమ్, అంటే డయాబెటీస్కి సంబంధించిన సమస్యలన్నీ ఒక దగ్గర చూడడానికి. వాళ్ళకి కామన్గా వచ్చేది ఐ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, డయాబెటీస్, పాదాల సమస్యలు. సో ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ ఏర్పరచుకుంటే అందులోనే షుగర్ కంట్రోల్ కోసం కానీ, వాళ్ళ నెఫ్రోపతి ఉంది కిడ్నీ సమస్యల గురించి కానీ, వాస్కులర్ సర్జన్ అండ్ ఫుడ్ సర్జన్ కలిసినప్పుడు వాళ్ళ పాదంలో ఏర్పడే సమస్యలు అన్నీ ఒకే చోట ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత సమస్యను ఐడెంటిఫై చేసి అది కంప్లీట్గా క్యూర్ అయ్యి బయటికి వెళ్ళేంతవరకు, అంటే ఒక కరెక్ట్ చెప్పులు తీసుకుని బయటికి వెళ్ళేంతవరకు కూడా ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ అనేది చాలా అవసరం.
1: ఒకవేళ ఆ టీం ఒక దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మెడిసిన్ ఇచ్చారో, ఇంకొక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు తను ఏ మెడిసిన్ వాడుతున్నాడో చెప్పడం అవసరం.
0: పాలిఫార్మసీ అనేది, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మంచి మెడిసిన్స్ అవైలబిలిటీలో ఉండడం వల్ల వృద్ధులు, అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ మారింది, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. సో మల్టిపుల్ డ్రగ్స్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరేం మందులు వాడారు నాకు తెలియకపోవచ్చు, నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే మెడిసిన్ వేరే పేరుతో రాసి ఉండొచ్చు. సో పాలిఫార్మసీ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అనేది చాలా కామన్గా చూస్తాం. అందుకే ఎవరైనా సరే మీకు రకరకాల సమస్యలుంటే మీరు వాడే మెడిసిన్స్ అన్ని ఒకటే పేపర్ మీద రాసి ఉంచుకోండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ పేపర్ని చూపించడం మర్చిపోవద్దు. దాని ద్వారా ఏంటంటే మనం ఒకటే మందుని 2-3 సార్లు రాయడము లేకపోతే అదే మందు మార్చి మార్చి రాయడం అనేది జరగకుండా ఉంటుంది.
1: ముఖ్యంగా వయోవృద్ధులు అన్నారు కాబట్టి డాక్టర్ గారు, వాళ్ళకి రకరకాల సమస్యలతో పాటు డయాబెటిక్ సమస్య, దానికి సంబంధించి డయాబెటిక్ ఫుడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వయసురీత్యా వచ్చే కొంచెం పరధ్యానం కానీ, లేదంటే లాస్ ఆఫ్ మెమరీ కానీ, ఎక్కువగా గుర్తుంచుకోలేకపోవడం సమస్యలు ఉంటాయి కాబట్టి వారికి సపోర్ట్ చేసే కుటుంబం బాధ్యత ఎంతవరకు ఉంటుంది? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సమస్య తీవ్రతరమైనప్పుడు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని కేర్ టేక్ చేసే కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ మెడిసిన్ వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ డయాబెటిక్స్ సంబంధించిన విషయంలో కుటుంబ పాత్ర ఏంటి?
0: ఖచ్చితంగా అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జస్ట్ డయాబెటీస్ ఒక్కటే కాదు కదా, రకరకాల సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళు ఊబకాయంతో ఉండొచ్చు, నడవలేకపోవచ్చు. సో ఫ్యామిలీ పాత్ర అసలు మనం వెలకట్టలేనిది. వాళ్ళతో ఉండేవాళ్ళు చాలా ఓపిక్గా ఉండాలి, అలాగే అట్లీస్ట్

0: ఇంట్లో ఒకళ్ళిద్దరికైనా మీరు వాడే మందులేంటో, ఏ టైంలో ఏది వాడుతున్నారు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే తెలియడం ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి ప్రాబ్లం మొదలైందంటే అది ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వాళ్లతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ పని మానుకుని రెగ్యులర్గా డ్రెస్సింగ్కి తీసుకుని రావాలి. గాయం మానేంత వరకు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి కాలికి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాళ్ళు పూర్తిగా నడవలేకపోవచ్చు గాయం మానేంత వరకు. సో ఫ్యామిలీ పాత్ర చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు వాళ్ళ పని మానుకుని మీతో వస్తున్నారు. సో అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ని అవ్వకుండా చూసుకోవడం మీ బాధ్యత కూడా.
1: కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇండివిజువల్గా కాకుండా కుటుంబం అంతా సహకరించుకున్నట్లయితే ఆరోగ్యము ఆనందము రెండు సొంతమవుతాయి.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ రాధిక గారు. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన డయాబెటిక్ ఫుడ్ ఈ అంశం గురించి డాక్టర్ రాధికా మల్లిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: పాటతో ప్రయాణంలో నెక్స్ట్ మనం వినబోయేటువంటి ఒక అద్భుతమైన పాట రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో నుంచి టైటిల్ సాంగ్. అనురాగ్ కులకర్ణి, జయశ్రీపాలెం వీళ్ళిద్దరు పాడిన వండర్ఫుల్ పాటని మిట్టపల్లి సురేందర్ గారు రాశారు. విందామా మరి, స్టే ట్యూన్డ్.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: పాటతో ప్రయాణంలో మరొక వండర్ఫుల్ పాట వినబోతున్నాము. జాక్ సినిమాలో నుంచి జావేద్ అలీ అమల చెబోలు పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

పాటతో ప్రయాణం కార్యక్రమంలో ఉన్నాం మనం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమాలో నుంచి శేఖర్ చంద్ర గారు పాడినటువంటి గుమ్మ పాట వినబోతున్నాము. జబర్దస్త్ ఉంటుంది ఈ పాట, చాలామంది ఫేవరెట్ సాంగ్ అన్నమాట. స్టే ట్యూన్డ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పాటతో ప్రయాణంలో తరువాత మనం వినబోయేటువంటి పాట మెకానిక్ రాకీ సినిమాలో నుంచి సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి గుల్లెడు గుల్లెడు అనేటువంటి పాట. స్టే ట్యూన్డ్.

పాటతో ప్రయాణంలో నెక్స్ట్ మనం వినబోయే పాట ద ఫ్యామిలీ స్టార్ సినిమాలో నుండి అనంత్ శ్రీరామ్ పాడినటువంటి రాసినటువంటి కళ్యాణి వచ్చా వచ్చా. స్టే ట్యూన్డ్.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒంగుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి ప్రజారవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కృష్ణానది ప్రాజెక్టుల నుండి తాగునీటి సరఫరాకు సంబంధించిన డిమాండ్ను పరిష్కరించేందుకు రేపు కీలక సమావేశం జరుగుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖల అధికారులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో సమావేశమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పాక్సో కేసుపై వెంటనే విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి లభిస్తే వికసిత్ భారత్కు ఊతమవుతుందని రాష్ట కాంగ్రెస్ పేర్కొంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చెప్పారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐసీసీ తాజా ర్యాంకింగుల్లో భారత క్రికెట్ జట్టు వన్డే క్రికెట్ టీం ర్యాంకింగుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 3 నిమిషాలు అవుతుంది. మస్తీ మజా కార్యక్రమాన్ని వింటున్నారు మీ కీర్తితో. కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ఇవాల్టి మస్తీ మజాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ కంటెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతిరోజు వింటాం, ప్రతిరోజు మాట్లాడుకుంటాం, బట్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి కార్యక్రమం ఇది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాం ఒక మంచి పాటతో. మేము ఫేమస్ ఈ చిత్రంలో నుంచి మోహన భోగరాజు పాడినటువంటి ఒక అద్భుతమైన పాట వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
3: మస్తీ మజా వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు ద హాంగ్ పావో అనేటువంటి టీ ఎప్పుడన్నా తాగారా? ఎస్ ఆర్ నో? నో, ఎందుకంటే ఆ టీ పొడి గురించి చాలా అరుదుగా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అండ్ మీరిది తాగాలంటే చాలా డబ్బున్న వాళ్ళై ఉండాలి, ఎందుకంటే దాని ఆకులు అంత కాస్ట్లీ అన్నమాట. మనమేదో ఇంటి దగ్గర క్యాజువల్గా కొనుక్కుని టీ తాగి, ఐ మీన్ టీ చేసుకొని తాగే అంత క్యాజువల్ టీ పౌడర్ అయితే కాదు. ఇది 20 గ్రాముల టీ పొడితో ఆల్మోస్ట్ మనందరం లగ్జరియస్గా మనం ఉండాల్సినటువంటి ప్లేస్ని బిల్డ్ చేసుకొని

సెటిల్ అయిపోవచ్చు అనమాట. అంత కాస్ట్లీ అనమాట. అటువంటి టీ పౌడర్ గురించి ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఇది వింటే మనకు ఆశ్చర్యంగా అనిపించినా నిజం, ఇలాంటి టీ పౌడర్ ఉంది. అండ్ దాన్ని ఇక్కడ కాదు, చైనాలో వాడతారు. అండ్ అక్కడే గ్రో కూడా అవుతుంది, ఐ మీన్ పెరుగుతుంది అనమాట. అక్కడ జనాలు దాన్ని జాతీయ సంపదగా కన్సిడర్ చేస్తారంట. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇది ఎంత కాస్ట్లో ఉంటుంది అని. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్. శ్వేతామోహన్ పాడిన ఒక వండర్ఫుల్ పాట సర్ సినిమాలో నుంచి మీకు వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణికి 90 ఏళ్లంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్లు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ద హాంగ్ పావో టీ పౌడర్, దీని గురించే ఇందాక మీకు అంత ఇంట్రెస్టింగ్ గా నేను చెప్తున్నాను. ఇది చైనాలో జాతీయ సంపదగా పరిగణించబడినటువంటి టీ. ఇది ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 5 చెట్ల నుండి కలెక్ట్ చేస్తారంట. అండ్ ఈ టీకి ఎందుకు అంత స్పెషాలిటీ అని అనొచ్చు. ఇది ప్రజెంట్ టాక్ ఆఫ్ ద టౌన్గా కూడా ఉంది. ఐ మీన్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుందన్నమాట ఈ టాపిక్. ఏంటంటే ఆ టీ తాగిన తర్వాత ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మన గొంతులో కాసేపు అలాగే నిలిచిపోతుందంట. అంతేకాదు ఇది హెల్త్ ఇష్యూస్ని కూడా నయం చేసేటువంటి ఏమంటారు క్వాలిటీ ఉన్నటువంటి టీ అన్నమాట. అందుకే దానికి అంత పేరు, ప్రఖ్యాతి. అందుకోసమనే దీన్ని చైనా వాళ్ళు వాళ్ళ జాతీయ సంపదగా కన్సిడర్ చేస్తారంట. ఈ మొక్కల్ని రక్షించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారంట. అంతేకాదు ఈ మధ్యకాలంలో అంటే దాదాపు 2006 నుంచి ఇప్పటి వరకు ఆ మొక్కని కాపాడడం తప్పితే కోయడం కూడా తగ్గించేశారంట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రీషియస్ కదని కన్సిడర్ చేస్తున్నారు అని. మరి ఇప్పుడు మార్కెట్లో అమ్మేటువంటివి ఏమిటి అంటే, దానికి ముందు తీసి సేకరించినటువంటి టీ పౌడర్ని మాత్రమే ఇప్పుడు సేల్ చేస్తున్నారంట. అంటే ఇప్పటికీ అవైలబుల్ ఉంది అని అర్థం. ఇంతకీ దీని కాస్ట్ ఎంతో 1 గ్రామ్కి చెప్పనా? చెప్తా ఇంకొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, కొంచెం మస్తీ, బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

వండర్ఫుల్ పాట విన్నా కదా, మస్తీ మజా కార్యక్రమంలో ఉన్నాం మనం. అయితే 1 గ్రామ్ కాస్ట్ 1.5 లక్షల రూపాయలంట. ఇమాజిన్ చేయండి, మనం మామూలుగానే గోల్డ్ చాలా కాస్ట్లీ అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇది గోల్డ్ కంటే కాస్ట్లీగా అనిపిస్తుంది. ఏంటంటే ఎందుకు దీనికి ఇంత కాస్ట్ అని మనకు అనిపించవచ్చు. కారణం ఏంటంటే, ఒకప్పుడు ద కింగ్ కింగ్ ఆఫ్ చైనా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ ఇష్యూ వచ్చిందట. ఇది 100 సంవత్సరాల క్రిందటి కళ, ఐ మీన్ కిందటి స్టోరీ అన్నమాట. సో అప్పుడు ఈ టీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ద హాంగ్ పావో, ఈ టీని తాగించడం వల్ల అనారోగ్యం తగ్గి ఆరోగ్యం మెరుగుపడి ప్రాణాలు దక్కాయట. అందుకు ఈ టీకి ఇంత వాల్యూ పెరిగిందంట. ఇంతకీ ఆ హెల్త్ ఇష్యూ వచ్చి, హెల్త్ ప్రాబ్లం వచ్చిన పర్సన్ ఎవరనుకుంటున్నారా? రాణి. క్వీన్కి కింగ్, కింగ్కి క్వీన్ ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ రాజుకి తన వైఫ్ ఆర్ క్వీన్ని కాపాడినటువంటి ఆ టీ పౌడర్ ఏదైతే ఉందో, దానివల్ల తన హెల్త్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్లోకి వచ్చి హెల్త్ బాగుపడింది. కాబట్టి ఆ టీ పౌడర్కి అంత విలువ ఇచ్చాడంట. అంతేకాదు, దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అప్పుడే తెలియడం కూడా జరిగిందంట. సో ఇది ఎవరు యూజ్ చేసినా సరే హెల్త్ చక్కబడడం, దాంతోపాటుగా టేస్ట్ కూడా బాగుండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్లే ఈ టీకి అంత వాల్యూ ఉందట. ఇందాక నేను చెప్పినట్టు, ఒకసారి ఈ టీని సిప్ చేస్తే ఆ గాఢత, ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ కాసేపటి దాకా మనల్ని అలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయంట నోట్లో ఉండి. అది ఈ టీ కథ. సో ద హాంగ్ పావో అనేటువంటి టీ మనం కొనలేకపోయినా దాని గురించి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా. అంత కాస్ట్లీ టీ నిజంగానే ఉంటుందా అనేటువంటి డౌట్ మనకు ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. దానికి సమాధానం మేబీ వాళ్ళు విన్నామేమో, మనము చైనాలోనే ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ టీ పౌడర్, రైట్? ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: స్టూడియో క్లాక్ లో టైం 8:32. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ సినిమాకి సంబంధించినటువంటి పాటలు వినబోతున్నాం. ప్రతిరోజు ఏకచిత్ర గానం, మనకిష్టమైన సాంగ్స్ అండ్ వండర్ఫుల్ స్టోరీస్తో అలా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈరోజు అలాగే ఒక అద్భుతమైన లవ్ స్టోరీకి సంబంధించినటువంటి సినిమా, ఆ సినిమాలోని అద్భుతమైన పాటలు మనం వినబోతున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో. సో ఆ మూవీని జోడీ మ్యూజికల్గా ఎంత సక్సెస్ అయిందో, అలాగే మంచి స్టోరీ కూడా, అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్, వాట్ నాట్, ఒకటి కాదు రెండు కాదు అన్ని ఎలిమెంట్స్ టుగెదర్ ఈ సినిమాని అంత అద్భుతంగా మలిచాయి. తమిళ మూవీ, తెలుగులోకి డబ్ చేశారు, కానీ పాటలు మాత్రం ఎక్కడా మనల్ని ఏమంటారు కాస్త నిరాశ కూడా పరచలేదన్నమాట. అంత పర్ఫెక్ట్ లిరిక్స్. ఆ లిరిక్స్ అందించిన వాళ్ళెవరు, దానికి బాణీలు కుదిర్చిన వాళ్ళెవరు, పాడిన వాళ్ళెవరు, అన్నీ తెలుసుకుందాం వన్ బై వన్. ఇప్పుడు ప్రస్తుతం ఆ సినిమాలో నుంచి ఒక అద్భుతమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. బాలుగారు, చిత్ర గారు పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. బాలుగారు చిత్రగారు పాడినటువంటి వెర్రి మనస ఆ పాట విన్నారు కదా. వా, 1999లో రిలీజ్ అయినటువంటి సినిమా జోడి అన్నట్టుగానే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగానే ఆ జోడి అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది సినిమాలో కదా. ఒకవైపు ప్రశాంత్, ఒకవైపు సిమ్రన్. ఫస్ట్ కాస్త గొడవలు, తర్వాత లవ్, ఆ తర్వాత లవ్ కాస్త బ్రేకప్ అయ్యేటువంటి టైంకి రావడం, తనకి పెళ్లి కుదరడం, అక్కడికి వెళ్ళి అంత సాడ్ సాంగ్ నన్ను ప్రేమించానన్నమాట అంటూ పాడడం, అసలు ఒక సాడ్ సాంగ్ అంత హిల్లేరియస్ హిట్ అవ్వడం. ఇప్పటికీ ఈ పాటకి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆల్బమ్, ఆ మ్యూజిక్ అందరికీ ఎంత ఫేవరెట్ అయి ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 90s కిడ్స్కి అయితే ఇంకా ఫేవరెట్ ఆల్బంలో ఈ జోడీ సినిమా కూడా ఖచ్చితంగా యాడ్ అయి ఉంటుందన్నమాట. ఇక మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు? ఏఆర్ రెహమాన్. మ్యూజిక్కి మళ్ళీ పేరు పెడతామా? సూపర్బ్. తమిళ్ మూవీ అయినా, తెలుగులో రీమేక్ అయినా, సారీ తెలుగులో డబ్ అయినా, ఎంత ఇష్టంగా ఎంత కొత్తగా అనిపించే సినిమాని యాక్సెప్ట్ చేశారో చెప్పడానికి మాటలు లేవు. ఇప్పుడు మీకోసం మరొక చక్కని పాట వినిపించబోతున్నాను. బాలుగారు, జానకమ్మ గారు పాడినటువంటి పాట. అండ్ ఈ పాట రాసింది భువన చంద్ర గారు. విన్నావు మరి, స్టే ట్యూన్డ్.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

ఇన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: శంకరుడు నెత్తిన చేయి పెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడి.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాద్మర్వ కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి.

ఏక చిత్ర గీతాలు వింటూ ఉన్నారు కదా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 8:50. అద్భుతమైన పాటల్ని మనం వింటున్నాము. కొన్ని పాటలు మనకి ఎంత వండర్ఫుల్గా అనిపిస్తాయి ఇందులో అని అంటే, అఫ్కోర్స్ అన్నీ బాగుంటాయి. ఒక కొన్ని పాటలేమో మనకి భువనచంద్ర గారు రాశారు, మరికొన్ని పాటలేమో సిరివెన్నెల గారు రాశారు. వీటి కాంబినేషన్ ఆ పదాలు విండవ్ ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందంటే, ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీకి ఉండాల్సినటువంటి పర్ఫెక్ట్ మ్యూజిక్ అండ్ పర్ఫెక్ట్ ఏమంటారు లిరిక్స్ అని అనిపించేలాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మను అలాగే స్వర్ణలత గారు పాడినటువంటి మంచి 4-bit టించ్ ఉన్నటువంటి పాట ఇంకోటి మీకు వినిపించబోతున్నాను. అందాల జీవ, స్టే ట్యూన్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఏకచిత్ర గీతాలు వింటున్నాం మనం. అండ్ జోడీ సినిమాలోని వండర్ఫుల్ సాంగ్స్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా రిలాక్స్డ్గా అనిపిస్తున్నాయి కదా. సో ఆ మ్యూజిక్ ఉండేటువంటి పవర్ అలాంటిది అని అనిపించినటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అయితే డైరెక్టర్ అంటే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి ప్రవీణ్ కాంత్ డైరెక్టర్ గారి దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయండి అని అడిగినప్పుడు తను చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండడం వల్ల కుదరదని చెప్పారట. కానీ తను ఇంతకు ముందే కంపోజ్ చేసినటువంటి డోలీ సజాకే రఖ్న అనేటువంటి మూవీలోని ట్యూన్స్ తీసుకొని వాటికి లిరిక్స్ రాయించి కంపోజ్ చేయించారు, ఐ మీన్ పాడించారంట. అయితే మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఏదైతే ఉంటుందో అది సాహెబ్ మురళి అనేటువంటి పర్సన్ అందించడం జరిగిందట. సో ఇది ఈ సినిమాకు ఉన్నటువంటి చిన్న స్టోరీ. కానీ పాటలు మాత్రం అన్ని వండర్ఫుల్గా అనిపిస్తాయి. అండ్ ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక సాడ్ సాంగ్, నన్ను ప్రేమించాననమాట అనేది ఎంత హార్ట్ టచింగ్గా ఉంటుందో, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నా కూడా ఎంత బాగుంటుందో చెప్పడానికి మాటలు. సో అంతగా మాట్లాడుకున్న ఆ పాట గురించి డెఫినెట్లీ మనం ఇప్పుడు విని తీరాల్సిందే కదా. అయితే ఈ సినిమాకి ఈ స్టోరీకి బోలెడంత కనెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఒక రెండు మ్యూజిక్ ట్రూప్లు కలిసి పాటలు పాడడానికి, వాళ్ళు కంపోజ్ చేసిన పాట ప్రజెంట్ చేయడానికి వెళ్ళి ఒక మిస్అండర్స్టాండింగ్తో క్రియేట్ అయినటువంటి లవ్ స్టోరీతో ఈ కథ మొదలవుతూ ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ పాట రాసింది భువన్ చంద్ర గారు, అండ్ పాటని ఆలపించింది హరిహరన్ గారు. ఈ వండర్ఫుల్ పాటను ఒకసారి విందామా? స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ಮಧುರಿಮ.
1: ఏకచిత్ర గీతాలు వింటూ ఉన్నాం, ఏకచిత్ర గానం కాన్సర్ట్లో ఉన్నాం. ఇక మరొక అద్భుతమైన పాట, రఫీ గారు పాడినటువంటి వండర్ఫుల్ పాట వినబోతున్నాము. సిరివెన్నెల గారి రచన, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి వండర్ఫుల్ సాంగ్స్ అన్నీ జోడీ సినిమాలో నుంచి విన్నాం కదా. ఇవి ఈనాటి ఏకచిత్ర గీతంలోని పాటలు. ఏకచిత్రం సినిమాలోను నుంచి మనం విన్నటువంటి వండర్ఫుల్ నంబర్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ప్రతి పాట కూడా అంత అద్భుతంగా ఉంది కాబట్టి. మరి మీకోసం ఇప్పుడు మరొక అద్భుతమైన పాట వినిపించబోతున్నాను, బాలు గారు సుజాత గారు పాడినటువంటి పాట, చిత్రం మనసిచ్చి చూడు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఓవైపు గంటల గనగణలు, మరోవైపు గాజుల గలగలలు, ఈ రెంటితో మిలమిలా మెరుస్తున్న అందాన్ని ఎలా ఆస్వాదించాలో అని తన మనసు తొందరపెడుతోందని చెలిసిగ్గే మేలిముసుగై తన మోమును దాచిన లేలేత పెదవుల తెరమాటున ఒదిగిపోయిన తన నవ్వు ఎంత ఆపినా అవి ఆగేవి కావని, ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ సాగిపోయే ఈ గీతం అనుబంధాలకు అన్యోన్యతకు ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియజేసే బాంధవ్యాలు చిత్రంలోనిది. గానం ఘంటసాల వసంత, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: भला भला
1: కలిమిలేములు సుఖదుఖాలు ఆశనిరాశల సంసార సాగరంలో పడవలాసాగే జీవితం మనిషిది. కెరటాలపై కదులుతూ కడకు అందరూ ఆ అనంత తీరానికి చేరాల్సిందే. నాది అనడానికి నేను మిగలదు, మిగిలేదే నేననుకునని అహం వదలదు. ఆ సత్యం తెలుసుకోవడానికి బుద్ధి చాలదు. ప్రాణం పోసిన ప్రతి బొమ్మ దేనికదే సాటి. ఆటలు వేరైనా ఆడే స్థలం ఒకటే. అలసి సొలసి ధామంలో విరామం తీసుకుని తిరిగి జన్మచక్రంలో పడి తిరుగుతుంటారు. కరిగిపోతున్న కాలానికి నిదర్శనంగా నిలుస్తూ గడించిన అనుభవ పాఠాలను నెమరు వేసుకుంటూ సాగిపోతున్న ఈ ప్రబోధాత్మక గీతం వెలుగునీడలు చిత్రంలోనిది. గానం మాధవపెద్ది సురేష్, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఆత్మీయురాలికిచ్చిన మాటకు విలువనిచ్చి తను పరిణయమాడిన వ్యక్తి ఆప్యాయతానురాగాలు పంచే అమృత కలశం అని తలిచాడు. అనుకోని పరిచయాల కారణంగా ఏర్పడిన అపార్థాలు అన్యోన్య దంపతుల మధ్య అనుమానాలకు దారితీశాయి. గాయపడిన ఆ మనసు సాంత్వన కోసం ఏకాంతానికి చేరుకుంది. మరో మనిషి ప్రమేయం లేని చోట ఒంటరిగా గడపాలని కోరుకుంది. స్వార్థం కోరే పంతం ఒకరిది, నిస్వార్థ

అర్థమైన సమాజసేవ ఇంకొకరిది. స్వంతమైన వారితో సమయం పంచుకోలేని శ్రీవారికి పరాయి వారే ఎక్కువని ఆ శ్రీమతి భావన. తను చేపట్టిన వృత్తిలో ప్రతివారూ తన స్వంతవారే అనే భావన శ్రీవారిది. ఆవేశంతో అనుకున్న మాటలతో ఆశలకు ఆశయాలకు నడుమ సాగిన ఊగిసలాటలో చెలిమి దూరమై ప్రేమ కరువై చెదిరిన ఆ హృదయం ద్విజావంతి రాగంలో పాడుకుంటున్న ఈ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది. గానం ఘంటసాల, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

కలయో నిజమో వైష్ణవమాయో అని ఏమీ తేల్చుకోలేనివో అయోమయ స్థితి అభిమన్యుడిది. నిలువెల్లా ప్రేమలో తడిసిపోయిన ముగ్ధ శశిరేఖ. సంగీత సాహిత్య గానమాధుర్యాల సంగమానికి నిదర్శనం ఈ గీతం. నీవేనా నన్ను తలచినది, హృదయాన్ని కలవరపరిచినదని యువప్రేమికులు పాడుకునే ఈ పాట భీంపలాస్ రాగంలో స్వరపరిచారు సాలూరి రాజేశ్వరరావు. కన్నుల వెన్నెల కాయించడం వంటి భావక

పరితాపద చిత్రాలను ఎంతో రమణీయంగా ప్రయోగించారు పింగళివారు. ప్రారంభంలోని వీణానాదం హృదయాలను అలరిస్తుంది. కోరుకున్నవారిని చూపించే ప్రియదర్శిని పేటికలో శశిరేఖకు అభిమన్యుడు కనిపించి, పాడిన తర్వాత శశిరేఖ ఆ పేటికను మూసేయబోతూ మరొక్కసారి తెరిచిచూస్తే అంతవరకు పాడిన అభిమన్యుడు వెళ్లబోతూ మళ్లీ వెనుదిరిగి చూడడం వంటి చిత్రీకరణ ఆ పాట ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఘంటసాల పీలీల సుమధురంగా ఆలపించిన ఈ పాట 1957 విడుదలైన మాయబజార్ చిత్రంలోనిది.

0: ಮನಸ್ಸಿ ಹೃದಯ ಮುಖನವರ ಪರಚಿನದು ನೀವೇನೆ.
1: ఋతువుల రాణి వసంతం, విరబూసిన చిరునవ్వుల పూలతో, శృతిచేసిన మదాలపుల పాటతో, మదినిమీటే మలయపవనపు మంద్రమైన మాటతో, పురివిప్పిన వనమయూరాల నాట్య నివేదనతో, పరమాత్మ స్వహస్తాలతో గీసిన చిత్రలేఖనా ప్రభతో, వర్ణశోభిత ధగతో సుమనస్సును పరవశింపజేస్తుంది. కాంచువారికి కనువిందు, కవులకు కవనవిందు. విహారానికొచ్చిన భ్రమరం మధువుద్రోలి మత్తుగా సోలిన ఆ కమనీయ దృశ్యాన్ని కవితాత్మకంగా మలిచిన ఈ పాట మల్లెపువ్వు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

యవ్వనం ఉయ్యలలాంటిది. నిగ్రహంతో రివ్వున నింగికెగరవచ్చు, తొట్రుపడితే నేలకు రాలవచ్చు. ఎలాంటి వారికైనా మనసులో ఈ ఊయలల ఊగిసలాటలు సహజం. పడవలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఓ కవికి గోదావరి గలగలల శ్రావ్యమైన స్వరాలకు కొండగట్టుపైనుండి వీచే వెదురు మురళీరవాలు తోడై రమ్యమైన ఆ రసానందంలో తేలియాడుతూ ఉండగా వెండి వెన్నెల వండెలొలికి ఓ కన్నెరూపం ధరించి మల్లెపూల వాలుజడతో కొబ్బరి చెట్ల నడుమ నవరసాల నాట్యమాడుతూ చిరునవ్వుల తళుకులతో దర్శనమిచ్చింది. విరబూసిన మనసులోని మాటలు పరిమళాలు విదజల్లే పాటరూపంలో ఆవిష్కృతమైంది ఆ కవికి. ఉయ్యాల జంపాల చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల.

0: ప్రయత్నించి విఫలమవడంలో తప్పులేదు, కాని ప్రయత్నంలో విఫలమవడం మన అసమర్థతకు నిదర్శనం. ఏమీ చేయకుండానే రాజయోగం పడుతుందనే వ్యక్తిత్వమున్న ఒక యువకుడు పరుల మాటలు నమ్మి హాయిగా పగటికలలు కంటున్నాడు. ఒకనొక సందర్భంలో కష్టపడకుండా ఏదీ రాదనే పిల్లాడి మాటను విని దేవుడేం కష్టపడుతున్నాడని అడుగుతాడు. రాజయోగం పట్టినా దేవుడు రాయేగా, ఆయనేం రాజభోగాలనుభవిస్తాడన్న మాటలకు ఇలా ఓ పాట రూపంలో సమాధానమిస్తున్నాడు. పాట పల్లవిలోనే పరమాత్మ యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు వేటూరివారు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కేవీ మహాదేవన్.
1: రాయైతేనే నిరా

1961లో హైదరాబాద్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన చిత్రం పెళ్లి కాని పిల్లలు. ఈ చిత్రంలో హరనాథ్, జగ్గయ్య, కాంతారావు, జమున ప్రధాన తారాగణంగా నటించారు. పరుగులు తీసే వయస్సులో ఉన్న పడుచు అమ్మాయి పాదాల మువ్వలు మదిలో సందడి చేయగా నడుమున కడవను పెట్టుకుని కలహంసలాంటి నడక కలదని, తడబడిన అడుగులతో వడివడిగా నడుస్తున్న ఆ వనితను వర్ణిస్తూ రాధిక, అభిసారిక, దరిచేరవా అంటూ ఆరుద్ర రాసిన ఈ పాటను సంగీత దర్శకులు మాస్టర్ వేణు కళ్యాణిరాగంలో స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

ప్రియుడిపై తనకు కలిగిన ఇష్టం ప్రేమగా మారి అతనితో ఉన్నంతకాలం తనకి అంతులేని సౌఖ్యం కలుగుతుందని నిర్ధారించుకుంటుంది ప్రేయసి. ప్రేమలో పడనంతకాలం ఒక విధంగా, పడిన తర్వాత మరో విధంగా ఉంటుంది జీవితం. అందుకే సరికొత్త సరదాలు సరసాలు తనలో కలిగించిన అతన్ని తలుచుకుని మురుస్తుంది. ఇలా అమ్మాయి తనను ప్రేమిస్తోందని అర్థం చేసుకున్న ఆ ప్రియుడు తన రూపం, వ్యక్తిత్వం అన్నీ ఆమెకు నచ్చాయని తెలుసుకుని ఉప్పొంగిపోతాడు. చిగురించిన ఆ ప్రేమను అది అని ఇది అని పదప్రయోగంతో నాయికా నాయకుల మధ్య ప్రణయభావాన్ని ఎంతో వైవిధ్యంగా వ్యక్తం చేసిన సాహిత్యాన్ని మనసు కవి ఆత్రేయ మాటల్లో చూస్తాం. ప్రేమించి చూడు చిత్రం కోసం పి సుశీల, పిబి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు.

ఇల్లరికపు జీవితంలో ఎన్ని ఇబ్బందులు తిరస్కారాలు పొందుతున్నా సరదాగా ఎలా భరించాలో సూటిగా వివరిస్తారు ఈ పాటలు. అత్తగారింట్లో అణిగిమణిగి ఉంటే, ఆ అత్తమామలకు ఒక్కగానొక్క కూతురు గనుక ఉంటే, వారి ఆస్తిపాస్తులన్నీ ఆమెకే, అంటే తన భార్యకే కదా దక్కుతాయి. అందువల్ల వారు ఏమన్నా మాట్లాడకుండా పడి ఉండాలని, ఒకవేళ మామగారు ఖర్చులు తగ్గించుకుని ఆదా చేసేవాడయ్యుంటే అల్లుడిగా తనకి ఏమాత్రం కానుకలు ఇవ్వకుండా పిసినారిగా ఉన్నా దానికి కూడా సంతోషించాలట. ఎందుకంటే అలా దాచిన మూటాముల్లే యావత్తు చివరికి ఆ కూతురికే, ఆమె భర్తకే దక్కుతుంది కదా. కాబట్టి ఏ అవమానాలు ఎదురైనా ఇల్లరికం అల్లుడు వాటిని భరించాలని చెబుతూ హాస్యభరితంగా సాగిపోతున్న ఈ గీతం ఇల్లరికం చిత్రం కోసం మాధవపెద్ది సత్యం ఆలపించారు. రచన కొసరాజు, సంగీతం టి. చలపతిరావు.

తలచే వాడికి భలే శాంతులే, భలే శాంతులే, భలే శాంతులే, భలే శాంతులే, లలలాహు లలలాహు నకీ.

అడగక ముందే వచ్చే ప్రేమ, అదిచ్చే అందం ఎప్పటికీ వాడిపోని పుష్పంలా ఆనందాన్ని పంచుతాయి. పచ్చని చీలలో విహరిస్తూ ఓ జంట పాడుకున్న ఈ పాట వారిద్దరి అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది. నాట్యం చేసే ఆమె నడకలకు ఊగుతున్న వాలుజడ చూడముచ్చటగా ఉందని అతడు పొగుడుతుంటే, మురిపిస్తూ మాటలాడే తన చిలిపి పలుకులు మరింత ముచ్చటగా ఉన్నాయని

ఇద్దరి అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది. నాట్యం చేసి ఆమె నడకలకు ఊగుతున్న వాలుజడ చూడముచ్చటగా ఉందని అతడు పొగుడుతుంటే, మురిపిస్తూ మాటలాడే తన చిలిపి పలుకులు మరింత ముచ్చటగా ఉన్నాయని ఆమె అంటుంది. పచ్చని ప్రకృతి ప్రతి ఒక్కరికి కనువిందు చేస్తుందని, కలకాలం ఒకరికి ఒకరు ఇలా తోడుంటే అది వారిద్దరి అందమైన బంధంగా నిలిచిపోతుందని పాడుకుంటున్నారు. 1964 విడుదలైన దాగుడుమూతలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాటకు తెరపై ఎన్టీఆర్ సరోజాదేవి అభినయించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయి పెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఇక ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 మా ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి. జై హింద్.